0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా, ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమనకూర్చైనప్పుడు కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body, we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanadulu kante manaku ee shariramme chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గంలో అనుభవించి సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యూ కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యూ కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పరిష్కరించుకునే జంతువు నా నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములు సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమును త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam atyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo unnatundi divyatvanni kaapadeyatundi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaneni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు,
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్,
0: దేహమందు విలువ దేహం ఉండేది సుమా.
1: విదిన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ. హై
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: విదిన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ee viluvainaatundi gunamulnu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ee gunamulu vallane manavatvamunaku viluvachindi.
1: In fact, human life has got a value because of these virtues.
0: ee daya, prema, sahanamu, sanubhuti, tyagamu, ityadi manavata gunamulu undatam chetane manavatvamunaku goppa viluva yerpadindi.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలు అంటే ఏమిటో ఏ మాత్రమూ అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి ఒక గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: అండ్ దెన్ ప్రెసెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకొనుకున్న చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డు నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Nirittam ante emiti?
1: What is that?
0: Nishtaram ante emiti?
1: What is the steadiness?
0: Nishtartham ante emiti?
1: What is selflessness?
0: Aneetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kaani ee naati manavudu ee viluvainaatundi shariramanu swartha saprayojanamulakai vinivoginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందరూ ఒక భాగంగా ఇమిడి ఉంటారు.
1: దో వీ లీడ్ అవర్ లైఫ్ సెల్ఫ్లెస్లీ, హౌ ఎవర్ దెర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం డెట్ అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice
0: selfishness. పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: the అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఇస్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటిని నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములు కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ద ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: And in fact he keeps all through the name given to him.
0: పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు.
1: And in fact he has forgotten his original name.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: And we have to go by that original name. I
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: The given name may
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: And in fact you make use of it.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: Along with the body the name also will leave.
0: ఎంతకాలం ఈ దేహము?
1: How long this body
0: lasts? పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: Body is full of these senses and when it will drop off nobody knows.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
1: So 100 years life span is specified but you cannot go by that.
0: బాల్యమందు
1: either boy
0: neka prayamando
1: or youth
0: neka mudimiyando neka musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందు ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటిస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: Therefore this has been the teaching by the ancients.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: Oh madcap you go around the different countries you are becoming a vagabond. What is that you are done?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: In fact all that you see is within you.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: You go abroad expecting something that is in you already.
0: నీ యందే గోప్యంగా ఉండేటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: You are not able to recognize that which is hidden in you.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: So Veda explains this I from the standpoint of individuality.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: Who is వ్యక్తి or individual?
0: అవ్యక్తమై
1: that which is hidden.
0: గూఢంగా
1: hidden
0: పరియందు ఇమిడి ఉన్నటువంటి ఒక తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీ ఇస్ నాట్ ద బాడీ.
0: ఒక దివ్యత్వము తనయందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మన వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి ఒక మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైట్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్నెస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to manifest to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: gradually he
0: సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity heart anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kodanu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavam chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. కనుకనే దీనికి ఒక ప్రమాణం కూడాను ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నరుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: వీరుని గుణము మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదవలేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడాను చావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపులకంత నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్ నశ్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసపియర్స్
0: ట్రూ. పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడాను అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసపియర్.
0: ఈ సృష్టి అంతా కూడాను కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడాను మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈజ్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టియే కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money. నేను
0: ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సిస్ట్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్ దే ఆల్సో విల్ హ్యావ్ ఆల్ ద ఫుడ్ రైమెంట్ అండ్
0: మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువు వలన
1: Do you need education to carry on your life? Don't you find birds and bees partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food, raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar, dukrum karani, will never come to your rescue. The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken out of the
1: room,
0: then the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలంలోందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However, we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూస్.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెం ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance. What is that you find in the body?
1: Kani mana antarbhavam nandu pavitramaina gunamulu untunnayi.
0: They are present, the sacred qualities within the body.
1: Vaatini kaapaadukune nimittamai mee dehanni manamu poshinchukovali.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities.
0: You do many things. How is it possible? It's only with this body. By doing some business, you earn
1: lakhs
0: of money. You do that with this body. You are highly educated now. How is it possible? It's only through this body you can be a great man. Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the law of body. What are these worldly comforts?
1: French lopala German yuddham jariginappudu,
0: at the time of German war,
1: French varu odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact they are great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ ఫీల్డ్. మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: ఈ భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఇన్
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్
1: క్షణభంగురము క్షణభంగురము
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగ భాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయం లోపల దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivi swaroopude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadchukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athanu eppudukunu ye chinna vishayani kodunu chaala pramanamulu vetikeetunte vaadu.
0: He is after inquiry out of subtle simple
1: thunnam.
0: In fact we are ruining ourselves making use of the body for pleasure.
1: Boga bhagyamulu manaku evariki kavali?
0: What is that you get out of worldly?
1: Enta kaalam untuntayi?
0: And what do you find?
1: Kshana bhanguramu kshana bhanguramu.

0: ప్రమాణమును వెతికేటువంటి వాడు.
1: హి ఇస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
0: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
1: హి వాస్ వాచింగ్ ద సీ.
0: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
1: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
0: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
1: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
0: చూచాడు.
1: హి వాచ్డ్ దిస్.
0: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
1: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
0: కట్టలకు తొట్టేసింది.
1: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
0: తిరిగి చెత్త వచ్చి పడింది.
1: అండ్ అగైన్ ద డస్ట్
0: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
1: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
0: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
1: నేను దక్షిణామూర్తి
0: సముద్రుడా,
1: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
0: అసాధమైన సముద్రుడా,
1: ఓ ఓషన్ సో మైటీ,
0: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
1: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
0: ఇంత స్వార్థమా నీకు?
1: ఆర్ యు సో సెల్ఫ్?
0: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
1: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యు కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఇస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
0: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
1: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
0: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
1: అండ్ దేర్ మెడిటేషన్ ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
0: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
1: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
0: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
1: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
0: ఇలాంటి నా సముద్రం నందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
1: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్.
0: ఈ పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం కావించుకోవటం నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై షేప్ అండ్ ఫామ్ బై అలావింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
0: నా రూపమును అలలే శృంగారము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
0: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇండే శృంగారము.
1: అండ్ ద హౌసెస్ and waves are the decoration to the ocean.
0: గగనకి చంద్రమణి శృంగార.
1: And moon is the jewel to sky.
0: నారికి గుణవే శృంగార.
1: And woman character is decoration.
0: ఈశ్వర భక్తులకి నొక్కట విభూతియే శృంగార.
1: విభూతి is the decoration to a true devotee.
0: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
1: So we should have that real beauty.
0: మానవునికి గుణమే శృంగారము.
1: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
0: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
1: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
0: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాము.
1: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెలరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్,
0: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం సల్పవలసినటువంటి వారు,
1: యు ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
0: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
1: And don't develop body
0: attachment. And
1: you think of the body to
0: protect it.
1: Not attachment.
0: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
1: బట్ బీ హెల్దీ.
0: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
1: విత్ దిస్ హెల్దీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ యాక్టివిటీ అండ్ బి సక్సెస్ఫుల్.
0: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: Truth and reputation are permanent.
0: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
1: We should follow the truthful path.
0: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
1: You get reputation because of truth.
0: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
1: Without truth you will never be reputed.
0: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
1: So we should hold on to the
0: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
1: Many politicians address students telling that it's time to protect your country. దేశాన్ని
0: ఎవరు కాపాడగలరు?
1: Who can protect your country?
0: ఇది కేవలం ఒట్టి మాటలే.
1: It's just vain talk.
0: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
1: In fact everything depends on the
0: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
1: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
0: Dharma rachati rachitaha.
1: And if you protect dharma, that dharma will protect.
0: Dharma eva hato hanti.
1: If you kill dharma, you will be killed.
0: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
1: యూ గివ్ రైట్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యూ వాంట్
0: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్ హోల్డ్ ద రైట్నెస్.

0: ఈనాటి మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: ఇన్ మ్యాన్ టుడే రైట్‌నెస్ ఇస్
0: న్యాయం అనేటువంటిది కనిపించటమే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్
0: సత్యం అనేటువంటిది సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్
0: మరుగుపడిపోయింది.
1: అండ్ ఇట్ ఇస్ హిడెన్
0: గేమ్ ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
1: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
0: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ లైక్
0: స్వరూపాన్ని నిరూపించాలి.
1: అండ్ యూ షుడ్ డిటర్మైన్
0: వేషానికి భాషను మనం ఉపయోగపెట్టాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
0: ఒకానొక రాజు దర్బార్ లోపల
1: వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
0: పగటి వేషగాడు వచ్చాడు.
1: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
0: పగటి వేషగాడు వచ్చాడు.
1: ఎ స్ట్రీట్ యాక్టర్
0: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
1: హి వాస్ సింగింగ్.
0: తర్వాత నాట్యం ఆడాడు.
1: స్టార్టెడ్ డాన్సింగ్.
0: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
0: వేదాంత సారాన్ని కురిపించాడు.
1: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
0: శంకర తత్వాన్ని బోధించాడు.
1: హి థాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
0: అంత బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
1: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
0: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
1: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
0: సన్యాసి చెప్పాడు.
1: దెన్ సన్యాసి సేడ్,
0: రాజా,
1: ఓ రాజా,
0: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
1: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
0: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద
0: కాండక్ట్ ప్రవర్తన ఉండాలి.
1: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫార్మ్.
0: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
1: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
0: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
1: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
0: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
1: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
0: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
1: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
0: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
1: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
0: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
1: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
0: నీ కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు.
1: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
0: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
1: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
0: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
1: వాట్ డు యూ మీన్ బై దాట్?
0: వేషానికి లేనటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకే నాశనం అవుతుంది అన్నాడు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
0: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
1: సో యూఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
0: విద్యార్థికి తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
0: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
0: విద్యకు వినయమే రక్షణ.
1: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
0: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
1: ఆల్ స్టూడెంట్స్
0: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
1: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
0: సద్గుణములు,
1: వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ మైండ్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునదే విద్య.
1: That these qualities are given by education.
0: విద్యార్థి నేర్వవలయు.
1: The student has to cultivate and learn.
0: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
1: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఎందుకు అతి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
1: In fact, Bhagwan is aware that you are highly respected.
0: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
1: But Bhagwan wants to tell you in his own way.
0: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
1: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
0: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
1: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: చూపులు దేన్ని చూడాలో దాన్ని మాత్రమే చూడాలి.
1: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
0: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని అందరినీ చూడకూడదు.
1: యాజ్ ఎ స్టూడెంట్ యూఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
0: అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
0: ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్.
0: కాదు. విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్డ్ టు సీ దట్ వాట్ యు ఆర్
0: గ్రంథాన్ని చూడు.
1: యు సీ ద బుక్.
0: దాన్ని చదువు.
1: అండ్ యు రీడ్.
0: తల్లిదండ్రులను చూడు.
1: యు సీ యువర్ పేరెంట్స్.
0: మిత్రులను చూడు.
1: అండ్ ఫ్రెండ్స్.
0: అంతే కానీ మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
1: యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లుక్ ఎవ్రీబడి. లుక్ ఎట్ ఎవ్రీబడి.
0: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
1: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
0: వీళ్ళు కదా అని వారిని చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
0: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రులు అన్న తమ్ముడుగా భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ వయసు లోపల
0: మీరందరూ కూడా అక్క తల్లిదండ్రులుగా భావించాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడీ
0: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
0: ఊరికే కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
1: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
0: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
1: అండ్ బికాస్ ఆఫ్ సచ్ బ్యాడ్ లుక్స్ యూ లూజ్ యువర్ సైట్.
0: సూర్య నమస్కారం చెప్పారు.
1: యూ సెల్యూట్ రెస్పెక్ట్ యువర్ సన్ గాడ్.
0: ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్లలో నేను కనుదృష్టి నుంచి వేరైపోతానన్నాడు సూర్యుడు.
1: అండ్ సన్ సెడ్ ఐ విల్ విత్డ్రా ద సైట్ ఆర్ విజన్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ హాస్ బ్యాడ్ లుక్స్.
0: కనుక ఎవరినంటే వారిని చూడకూడదు.
1: సో యూ కెనాట్ లుక్.
0: దారిలో నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో.
1: యాజ్ యూ పాస్ బై వాచ్ ఫుల్ ఆఫ్ ద రోడ్.
0: నీకు క్షేమమే అవుతుంది, గుణములు మంచిగా పెరుగుతాయి.
1: యూ విల్ బి సేఫ్ విత్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
0: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
1: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
0: నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టి నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
1: కంట్రోల్ యువర్ లుక్స్.
0: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
0: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
1: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
1: అరిస్టాటిల్ వాస్ ప్రొసీడింగ్.
0: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
1: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
0: అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో.
1: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటిల్.
0: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
1: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ద సేమ్ వే.
0: ఆయన చెప్పాడు,
1: హి సెడ్,
0: సత్యం మన యొక్క దృష్టి.
1: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
0: మంచితనము, గుడ్నెస్ మన యొక్క దృష్టి.
1: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
0: బ్యూటీ మన యొక్క దృష్టి.
1: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
0: ఏది బ్యూటీ?
1: వాట్ ఇస్ బ్యూటీ?
0: టీచర్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: అదే మన యొక్క బ్యూటీ.
1: దాట్ ఈస్ ది బ్యూటీ.
0: సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: అయ్యేటప్పుడు చెప్పాడు ఆయన గురువు, దారి నడుచుకుంటూ పోతున్నాడు.
1: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బై.
0: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
0: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
1: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
0: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ దెమ్ వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
0: కింద చూసుకుంటూ పోతున్నాడు.
1: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
0: వాక్.
1: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
0: ఫుట్ పాత్ చేస్తున్నాడు.
1: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్ పాత్.
0: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
1: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్.
0: ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, డీ కొట్టారు.
1: బోత్ కేమ్ ఇన్ క్లాష్.
0: తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు.
1: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
0: అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
1: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద గురు సెడ్, ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్.
0: నేనెవరు అని చింతిస్తున్నాను.
1: ఐ హావ్ బీన్ థింకింగ్ దిస్.
0: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
1: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
0: అతనే సోక్రటీస్.
1: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
0: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యూకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సలుపుతూ వచ్చేటువంటి వాడు.
1: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
0: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
1: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
0: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
1: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఏమిది లౌడ్ స్పీకర్? ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
1: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు షుడ్
0: వినకూడదు.
1: యు షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
0: తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి.
1: యు షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
1: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యు షుడ్ థింక్.
0: అనవసరంగా రాత్రింతకు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
0: ఆ విధంగా చింతన చేసినటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
1: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
0: దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు.
1: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్, మెనోవరింగ్, మానిపులేటింగ్.
0: ధర్మలేకపోయినా అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
1: యాజ్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దేర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్, దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
0: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు ఎందు ఉండకూడదు.
1: సో బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ నో వన్ షుడ్ హావ్.
0: చెడ్డ మాటలు కూడా ఉండకూడదు.
1: అండ్ యు షుడ్ నాట్ యూస్ బ్యాడ్ వర్డ్.
0: మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి.
1: యువర్ వర్డ్స్ షుడ్ మేక్ యువర్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: విద్యార్థుల్లో చక్కని గుణాలు,
1: దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ.
0: విద్యార్థికి ఈ గుణములే అలంకారములు.
1: అండ్ దిస్ ఈస్ యువర్ రియల్ జ్యువెల్, డెకరేషన్ టు యువర్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ hunger.
0: ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి.
1: There are many virtues, good qualities you can cultivate.
0: భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగ పెట్టుకుని పోవాలి.
1: And you can make use of these qualities that you cultivate now in future.
0: ఈ నాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
1: If you cultivate those things right now, you can use of them later.
0: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
1: If you don't cultivate, what is it you are going to do in future?
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop all the virtues, the duty, discipline and the devotion, adherence.
0: బుద్ధుని నిరంతరం కూడా మంచి దృష్టి కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
1: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ అ ప్రైమ్ ఇంపార్టెంట్.
0: శిష్యులందరూ కూడా అటు ఇటు చూడకూడదు.
1: అండ్ హి నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
0: దట్. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
1: యు డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: దుర్భావనలు నిన్నే హతం చేస్తాయి.
1: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
0: చూడకూడదు.
1: సో యు కెనాట్ లుక్ లైక్ దట్.
0: ఈ చూపును అదుపులో పెట్టుకో.
1: కంట్రోల్ యువర్ విజన్.
0: అని సమ్యక్ దృష్టి అని
1: బోధిస్తారు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
1: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
0: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
1: యూఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
0: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
1: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
0: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
1: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
0: లీడర్ ఎట్ట ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము.
1: అండ్ if future depends on you,
0: kada meeru manchi vaalainappude desham kuda manchi avutundi.
1: If you are good, the country is bound to be good.
0: Pavitramaina bharat deshanni, kaya bhoomi aina bharat deshanni, karma bhoomi aina bharat deshanni, punya bhoomi aina bharat deshanni meeru punya purushulaga jeevinchi dani punyanni abhirudhi pachukovali.
1: Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
0: Andhukamitame meeru dehanni kaapadukovali.
1: For that purpose you have to maintain your body.
0: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
1: When once the body is lost,
0: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
1: సాధించలేము. You can regain anything if anything is lost, but not the body.
0: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
1: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
0: Adiye mee lakshyanga teesukovali.
1: Keep it.
0: Adiye mee pratignaga pattali.
1: Keep it as the chief aim.
0: Pattina pattedo pattane pattutiri pattunna gedda atne undu.
1: You have determined somewhere other. Hold on, hold on, until you are successful.
0: Koru veniyo korane korthi kokki chellu daaka povakundu.
1: Having desired anyway, do not return until the desire is fulfilled.
0: Adigina deediyo adagana adigitiri adigina deediyaka viduvakundu.
1: Having asked, never give up until it is given.
0: తలకనే తలచిది తలకు తీరు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ థాట్ సమ్వేర్ అదర్ అంటిల్ ది థాట్ ఈస్ రియాలిటీ డు నాట్
0: పోరుపడలేక మీరైన భూవలియు వడలు తెలియక తామైన అడుగవలియు.
1: Out of disgust, God should bless you, or you should faint in the
0: way. పోరుపడలేక తానైన ప్రస్తాడు
1: అంటే
0: వడలు తెలియక మీరైన అడగాలి.
1: Out of disgust, he might confer the loan, or he might drop the
0: loan. పోరుపడుట విద్యార్థి దీక్ష కాదు.
1: But if you return without the fulfillment, it is not the quality of a student.
0: కాదు, విద్యార్థి దీక్షనే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ డిటర్మినేషన్.
0: అన్నింటిని మీరు సాధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ అచీవ్
0: అది ఏ విద్యార్థి దీక్ష.
1: దెన్ దట్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

ਰਾਹ ਦੀ ਭੱਜੇ ਰਾਹ।

విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు

0: సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara manavatvam ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
2: లోకమునందు గల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈస్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
2: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరము.
1: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
2: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
1: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
2: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
1: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
2: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
2: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
1: Helping others in Telugu has got five letters.
2: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
2: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
2: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
1: The life in this body is being referred to by us as jivatma.
2: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
1: But the atma in us is being called by us as paramatma.
2: Para anaga kevalamu atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
2: కనుక మనము పరులకు చేయుచున్నటువంటి సేవ అంతే కూడాను పరోపకారం పరమాత్మకు చేయుచున్నటువంటి సేవనే కాని పరులుగా మనం భావించరాదు.
1: Here, all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
2: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi brahminchi raminpachesetunti oka tattvam.
1: The word para here refers to a location which is the location of the Atma in a human being, and it refers to the fact that it is the place of Ananda. It is the inner place of self which is the place of Ananda.
2: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatuvanti margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
2: Manam ye sevaku poonukunnappatikini swartha bhavam kaaka paraartha bhavam cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self, and without thinking of the benefits of the work that you do.
2: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
2: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
2: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
2: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
2: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
2: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andinchetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
2: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
2: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్
2: కౌస్
1: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ద వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
2: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్
2: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షము వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
2: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
2: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, manavatvanni దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
2: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
2: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
2: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
2: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
2: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
2: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
2: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
2: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునికి ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowdhury and the watchman.
2: Chatramlo undinanta varike watchman tho manaku pani avasaram.
1: While the pilgrim stays in the chowdhury there is need for us for the watchman.
2: Tiriki mundu prayanam ayyenta varike manaku chatram tho avasaram.
1: The need for the chowdhury also lasts only so long as you make the next journey.
2: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
2: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
2: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
2: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
2: కానీ ఈ చత్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌల్ట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: Why should he go to the place from where he has come?
2: Oka gramam nundi karyarthamai oka vidhamainatundi gramantaram bayal deri velutam manam.
1: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
2: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
2: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
1: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
2: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
1: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
2: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
2: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
1: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశ.
2: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
1: That is why
2: ఈశ్వరః సర్వభూతానాం.
1: It has been said that ఈశావాస్యం, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
2: Manamu yachchata nundi vachitimo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
1: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
2: Yetavata mana vachina sthanamu atma sthanamu.
1: Be that as it may, the place from where we have come is the place of atma.
2: ఈ ఆత్మ స్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
1: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
2: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
1: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
2: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయము చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
1: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
2: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
1: దీస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
2: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
1: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
2: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
1: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
2: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu tala kindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
2: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
1: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
2: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
1: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
2: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
1: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
2: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
1: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
2: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
1: Again, in the bodily type of tapas, there are five different kinds.
2: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
1: To worship God with your body is one type of tapas.
2: Antar bahir shuddhi aneetundi shariramto acharinchatamu rendava tapasu.
1: Cleansing internally and externally with your body is
2: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
1: The third type of tapas is to find the path of truth.
2: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
2: ఐదవది అహింస అన్నారు.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
2: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
1: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ రిలేటింగ్ టు ది బాడీ.
2: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షులు యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
1: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
2: ఈ పెద్దలను దర్శించటం చేతను పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
1: బై వర్షిపింగ్ అండ్ పేయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్ అండ్ టు గ్రేట్ పీపుల్ అవర్ ఈగో విల్ బి ఎలిమినేట్.
2: నీవే తప్పని తప్పరం మెరుగాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
2: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
1: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
2: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్ హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
2: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
1: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
2: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
1: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
2: ఇది మొట్టమొదటి తపస్సు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
2: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
1: తపస్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్
2: ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
1: యూ డూ నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
2: అరణ్యములు పోనక్కరలేదు.
1: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
2: తోటి మానవుల ఎందు మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
1: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
2: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
1: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
2: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
1: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
2: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
1: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
2: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
2: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka devacheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
1: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
2: కేవలం దేహమును భావములను పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
2: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
2: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
1: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
2: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
1: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
2: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
1: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
2: Yuktito marokarini mosapuchadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyatam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo ye matram kodano pravesha pettakuntu.
1: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
2: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానికి నటించడం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
1: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
2: సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at all.
2: దీనిని లుక్ అప్, ఏం హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
1: దిస్ హాజ్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఏం హై.
2: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
1: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
1: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
2: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి? సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
2: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
1: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవస్ విల్ గో టు కేశవ.
2: అందరి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
1: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
2: ఇది దేహ తపస్సులో నాలుగవది.
1: This is the fourth type of tapas related to
2: ahimsa. ఐదవది.
1: The fifth one is ahimsa.
2: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
1: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
2: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
1: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
2: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
1: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
2: సహనమే అహింస.
1: To be patient is ahimsa.
2: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
1: The day when we can promote this patience in us to be able to withstand other
2: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము, ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
1: The practice by which we can control our sensory organs, that will become
2: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
1: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
2: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ యూ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ?
2: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
2: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
2: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
2: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
2: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
2: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో, హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
2: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
2: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
2: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: with the feeling that truth is truth. We should not utter, even if it is truth, with
2: Satyam
1: our calm heart.
2: Satyam Brujat. Priyam Brujat.
1: Speak the truth. Speak that truth which causes...
2: Premata undale. Na Brujat Satyam Apriyam.
1: Unpleasant truth do not be uttered.
2: Kanukane Bhagavad Gita yandu anvudvegakaram vakyam satyam priti hitam cheyattannadu. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
2: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
2: పరమ శాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: With great peace and with no force and with love, the truth must be one which will be given pleasure.
2: Idi vak tapasu annaru.
1: This has been described as the tapas of the world.
2: Mana nitya jeevitamulo mana uchcharincheetundi prati padamulu kudanu tapasu kindane parinaminchipovali.
1: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
2: Mana vakunu ee naadu aneka vidhamulainatundi pedamargamulo praveshapettunnam.
1: The words we utter today are being put along several wrong paths.
2: Mana yokka doshamulanu manaku kappipuchukune nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyoga pettunnam.
1: To cover our own faults, we are using truth for giving some kind of a form, an outer cover, and we are using truth for
2: manaku kashtamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyamga roopandipa chestunnam.
1: To escape from troubles and difficulties, we are giving a form of truth for untruth as well.
2: Manaku kashtamulu nashtamulu vachina kodanu paravaledu satyanni manamu oka vidhamainatundi tapasu kinda manamu danini anubhavimpa cheskovali.
1: It does not matter even if we are subjected to pain and loss. We must
2: satyamunaku adarsha purushudu harishchandrudu.
1: We must use truth for a good purpose. The idea
2: of satyanni tanu nilupukune nimittamai సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్ డిఫికల్టీస్.
2: ఇల్లాలును తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్
2: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: At the very end, he sold himself for that purpose.
2: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi chandramati aa dead body aa mrutika kaleyavaramunu pettukoni chunkamunu chellinchadaniki chetakaneetundi paristhitilo yedustu untundali.
1: At the death of the son, the mother wife Chandramati was having the dead body of the son with her and was not in a position to pay the tax in order to cremate that body of the son.
2: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు శుంకము లేకుండా ఆ యొక్క కలేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్. He stuck to truth and he did his duty.
2: Kanukane Harishchandrunaku Satya Harishchandrudu ani sarthaka namam nilichipoyindi.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
2: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukuntamu.
1: Under no circumstances should we give room to utter untruth.
2: Lokam satyam ani bhrantito na illalu na kumarudani ento alladina ee deham ippudi kattalanu kalchuto ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం ఒక ధనవంత
1: డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
2: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్ర

0: సాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాస్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
0: నిప్పు పెట్టారు, అందరూ ఇండకొచ్చారు.
1: The body was set fire to before cremation and all of them returned
0: home. కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరు లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది. పైన కాలం బొంగటం వల్ల.
1: After some time, there was nobody. But this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
0: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో, బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరూ లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: After a few moments, the body slept again flat. Then Harishchandra says, oh, this poor body has got up to see if his wife and relations are still here. Finding that there is nobody there and they have all gone home, the body sleeps again, falls down.
0: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
0: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
0: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: It's only after marriage one becomes a husband.
0: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరూ దైవాంశ సంభూతులు.
1: All are simply relations of
0: God. కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలు అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: Our true father, the one who is our father on the path of spirituality, is truth.
0: Mana premane talli.
1: Our prema is the mother.
0: Mana gnaname mana kumarudu.
1: Our wisdom is our son.
0: Mana shantame mana putrika.
1: Our peace is our daughter.
0: Mana bhakti mana sodarudu.
1: Our devotion is our brother.
0: Yogule mana mitrulu.
1: The yogis are our friends.
0: Ee sambandhanni manam abhijjavinchukovali.
1: This kind of relationship should be promoted by us.
0: Satyamu ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ

0: ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్, అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
0: టేక్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
0: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
1: This is not the type of mother who will separate from you.
0: Mana gnanamu, wisdom is son.
1: Our wisdom is our son.
0: Ee gnanam aneetundi marpu chendeetundi kaadu.
1: This wisdom is not something which will change.
0: Deerilo manamu moodu margaanni manam vicharinchali.
1: In this path of wisdom we shall have to recognize
0: oka toori vachana tirigi podu.
1: If this wisdom comes to us once, it will not go back again.
0: Okaturi poyana tirigi raadu.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: Idi podu raadu, idi moodu unnai.
1: This does not go, this does not come.
0: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
1: These three are living in our heart.
0: Okaturi vachana podu, adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Okaturi poyana tirigi raadu, ajnanam.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
0: Podu raadu, idi brahma tattvam.
1: The aspect of brahma neither goes nor comes.
0: Idi atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of atma. It is that the
0: kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are, you are not one person ani manam aneka paryayam chaduvutuntam.
1: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
0: talking. Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are, idi nee yokka jeeva tattvamu.
1: The one others think you are, this is the jeeva aspect in you.
0: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect it may grow, it may become decadent.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్, ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
0: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తింతుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of atma will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reeti lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
0: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messenger.
1: Not only Jesus is a messenger in the form of
0: kaani ee messengers anta ee naadu miss indians ga mayaraipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers
0: indians. Ee naadu manamu prathi okkaru kudanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదట I అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
0: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
0: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఏ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
0: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: In this manner we join him, it will become we plus he, the we will disappear, the I has already disappeared, only he remains.
0: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God అనేటువంటి I నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
0: తదుపరి I am the son of God.
1: The next step is I am the son of God.
0: కారణం ఏమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
1: Later, as relationship becomes stronger and stronger, I and you are one.
0: Rendo dintlopala I am the son of God ostundi. Son of God lopala em untundi tandri yokka wealth ku, tandri yokka figure ku, tandri yokka blood ku tandri sambandham erpadutundi.
1: In the second stage, when we tell ourselves I am the son of God, there is a close relationship between you and the wealth of the father, the form of the father, the blood of the father. You become closer.
0: Kramakramena perigipotu I and my father are one annadu.
1: Gradually growing in this manner, he said, I and my father are one.
0: Ade vidhamgane manam ee naadu mottamota oka vidhamainatundi oka margamlo manam praveshinchi tadwara nenu messenger anetundi dantlo manam sevam cheyali.
1: In the same manner, today we should enter a path and as a messenger we should do service.
0: Deenine divine annaru last lopala I and my father are one anetundi danni ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ది డివైన్ పాత్ అంటిల్ యు ఎండ్ అప్ బై సేయింగ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యు బికమ్ వన్ విత్ ది ఆత్మ.
0: వర్క్ వితౌట్ లవ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్.
1: వర్క్ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్, వర్క్ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్.
0: లవ్ వితౌట్ డ్యూటీ is divine.
1: Love without duty is divine.
0: కనుకనే ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు ఎందు కర్తవ్యం ఒక్కటి.
1: ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ అవర్ కాంటెక్స్ట్, డ్యూటీ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం,
0: సంబంధం మరొకటి.
1: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్, సంబంధం.
0: నిర్బంధం ఇంకొకటి.
1: ది థర్డ్ వన్ ఇస్ కంపల్షన్ ఆర్ నిర్బంధం.
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
1: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక నిర్బంధంలో ఉంటుండాలి?
1: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ his office.
0: Kani adhikari visit chestunna samayalo ee yokka worker ku 104 degree temperature untundali.
1: When the master is visiting the office, then this worker who is works in the office has got 104 degree temperature.
0: Leave iskovataniki veelu kaadu.
1: He cannot take leave that day.
0: Edo konni pills aina tinesi doctor daggara poi injection ane teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: Idi tana yokka control lo ledu.
1: Here this leave is not in his control that day.
0: Idi duty.
1: This is duty.
0: Inka rendo margam em tanaga ee naadu Sunday avutundi. Sunday ainappudu holiday ga undad anukoni tana mitrulantarni intiki dinner pilchala ante anukunnadu.
1: The second type is today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
0: Sariga sadanga tellavar lechinappudiki itaniki jwaram vachesestundi 104 degree.
1: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees.
0: తక్షణం మా ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు, నా డిన్నర్ క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు హెల్త్ సరిలేదు అన్నాడు.
1: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
1: This is a
0: connection. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyamu ante emte ade ee naadu manaviki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిజ్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ స్మైలింగ్.
0: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
1: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: presence of his friend. Karanam emiti, tana yokka samsaram yokka guttu bayati vaniki teliyakurdu. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
0: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చిపెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: కర్తవ్యం. మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, గాడ్ డ్యూటీ.
1: టుడే ది డ్యూటీ ఆఫ్ అవర్ సేవకర్స్ ఈస్ నాట్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్. గాడ్
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: ఇన్ ది ఆఫీస్ దర్ మే బి సెవెరల్ మాస్టర్స్.
0: కనుకని ఈ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనుకున్నప్పుడే హోలీ గోస్ ఏర్పడిపోతుంది.
1: సో వెన్ యూఆర్ ఏబుల్ టు థింక్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ దెన్ యూ బికమ్ వన్ అండ్ ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎ హోలీ గోస్ట్ కమ్.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
1: So today, our very first thought should relate to brotherhood of man and fatherhood of God. And then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually, we should also develop the idea of one atma in everyone.
0: Kanukane ee naadu manamu mana jeevitamane pravahamunaku oka vidhamainatunte rendu haddulu manam nirminchukovali.
1: Today, to the river of our life, we should have to have two controls, two banks.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్. బ్యాంక్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ ది రివర్ ఫ్లోస్ వెల్ అండ్ గోస్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్.
0: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: టుడే ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ నో కంట్రోల్, దేర్ ఇస్ నో బండ్ ఫర్ దిస్ రివర్.
0: కనుక ఈనాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: టుడే వీ విల్ హావ్ టు బిల్డ్ ఏ బండ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ బండ్ ఆన్ ది అదర్ సైడ్.
0: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామం విచ్ వీ హావ్.
0: ఏమిటి అష్టాక్షరనామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Rendo vaipana Ashtakshara Namo Saddhavam Labhate Jnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Jnanam.
0: Anaga oka vaipana Saddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూపు ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూపును ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anede goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life ane 20 self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnav?
1: While performing this seva or giving service to all, we say sai ram.
0: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukudu yantra roopunto undakudu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: ఎవరికి మనం సాయి రామ్ అన్నా సాయి రామ్ పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయి రాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
1: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: గనుకనే మనం ఉపనిషత్తులు ఉండేకున్నాం, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: Yavariki manamu namaskaram chesina, ye vidanga bhagavantuniki poi cherutunnado, ade vidangane sarvajeeva tiraskaram kesavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina, adi kuda bhagavantuniki cheripothundi.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God, so also whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu evarini kuda ni himsinchakunda, evarini badhinchakunda, evani kashta pettukokunda, andanni kuda nu sadhyamaina varakunu premato manam chestuntunte, idi vak tapaskinda gaani manas tapaskinda gaani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు. వాక్ తపస్సు మనం చెయ్యాలి, మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
1: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్సు షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్సు ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings, we are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
0: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
1: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హి బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
0: Mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi, manam telusukovalsinatuntivi inka enno untunnayi. Nitya jeevitame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru, mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ What for do you want to have wealth? Artha.
0: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
1: Here the word artha does not mean only currency notes or dollars.
0: Wealth అనేటువంటిది కేవలము జ్ఞానం ఒక్క ధనమే.
1: Wealth has got a much broader meaning.
0: ఆరోగ్యం ఒక్క ధనమే.
1: Wisdom is a health.
0: మన యొక్క భావం ఒక్క ధనమే.
1: Thoughts are wealth.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: Our bodily strength is also.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్ దే కాన్స్టిట్యూట్
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్ దిస్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్
0: ఇంకా అర్థ కామము
1: ది అదర్ టూ పురుషార్థస్ అర్థ కామ
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్ వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
0: ఇది వస్త్రం కాదు ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Taruka, deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana atmane cotton, pure cotton.
1: Our atma is the base, cotton.
0: Daniki no shape.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ ఏ లేదు కనుక మూడు చేరి ఒక్కటే దేహాత్మ జీవాత్మ పరమాత్మ మూడు ఒక్కటే ఐహిక ఆముష్మిక కైవల్య మూడు ఒక్కటే
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి
1: Further, the three most important things, the body, the organs and the mind it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spashtanga artham avutundi
1: it's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality
0: kanuka ee dehamu indriyamu ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi
1: if we can recognize the meaning of these three the body the organs and the mind we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu
1: spirituality does not consist of a separate path unconnected with the living
0: world tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame
1: since our getting up in the morning till we go to sleep in the evening whatever work we do all that is intimately connected
0: tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
0: దానికి యవ్వనము బాల్యము కౌమారము వార్ధక్యం అనేటువంటి యొక్క స్థాయిలు కూడా అవసరం లేదు.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
0: thing. కనుక దీనికి వయ ప్రమాణం కానీ కాల ప్రమాణం కానీ కాల నియమితం కానీ ఏమాత్రం కూడా అక్కరలేదు.
1: For this, neither a fixed age nor a fixed time or
0: mana anukoolamuna nimittamai manam kaalani nirnayam cheskuntaname kaani kaalamuniki em aatram kodano haddu ledu
1: it is for our convenience that we fix a time but time has no limitations
0: kevalam idi sayankalam anukuntunnamu sayankalamuniki em aatram artham ledu
1: we call this evening it has no meaning at all
0: suryudu bhoomi kindi povatam cheta sayankalam anukuntunnam suryudu bhoomi paina praveshinchita cheta tellavaru anukuntunnamu
1: because the sun is setting we think it is evening when the sun is rising we think it is morning
0: nijanga setting rising rendu levu sunku
1: truly sun neither rises nor sets
0: kevalam manaku anipinchukunda poyinanta matramna danni munigipoyadu anukuntunnam kanipinchinappudu puttinadu anukuntunnam ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu
1: just because we do not see the sun we think he is set just because we see him rise we think sun is rising but these are only our ideas and our
0: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు
1: In the same manner, Atma has neither birth nor death.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: When the body is seen by us, we say
0: దేహం శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: But Atma has neither birth nor death.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami stresses the importance of bringing a change in mental attitude, transforming the minds of the villagers by eradicating their bad habits and practices which would bring about their development. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు.
3: Some of them, when they presented the reports for the areas which they have adopted, they said, we have taken some villages and we have done some good work in the villages and we have removed the difficulties and the troubles that are present in these villages.
2: ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి?
3: We have adopted these villages. What is the kind of work which we are doing in these villages?
2: కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము.
3: Some said that we are
2: కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము.
3: Some said that
2: బజార్లు ఊడుస్తున్నాము.
3: They are cleaning the bazaar.
2: భజనలు చేస్తున్నాము.
3: They are doing bhajan.
2: ఉపన్యాసాలు ఇస్తున్నాము.
3: We are giving lectures.
2: ఇవే మనం చేయవలసిన సేవలు.
3: Is this the service which we have to do?
2: భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికి ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి?
3: You can clean the gutter, you can clean the ground, you can clean the bazaar, you can build a road, but what is the change that has come in the human beings in that village?
2: మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదల సభ్యులు చేయబట్టాలి.
3: The Sevadal members should undertake to change the mental attitudes and transform the minds of human beings.
2: అంతే కాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు, వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి.
3: Yes, you can bring about material changes. I am not saying that you should not bring about such material changes.
2: ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా?
3: We should bring about inner cleanliness as well. For instance, this is a tumbler. We take water by putting it into this tumbler, feeling that this should be clean. If you only clean the outside of the tumbler, is the water that we are going to drink from the tumbler going
2: lopala velapala kudanu parishuddham cheyali, pratyekanga lopalane parishuddham kavali.
3: Inside and outside should be clean, in particular the inside should be clean.
2: Kanuka ee gramamulu yokka బహిర్భాగమును ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం గావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి.
3: While cleansing the external appearances of the village, such as the roads and the water and the gutters, we also should make an attempt to clean the inside of the people who live in that village.
2: ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు.
3: We'll take a village by village. In each village there may be a few hundred people or a few thousand people.
2: ee konni velu konni noorlo undinatvanti okka manushulu lopala enni durgunalu untunnayi, enni durabhyasalu untunnayi, enta duracharalu untunnayi aneetvanti danni motta motta manam yochinchi aa durabhyasamulanu, aa durbhavamulanu, aa duschestalanu kontha varaku nu dariloki teppinchukuneetanti prayatnam cheyali.
3: Taking a few hundreds or a few thousand people, the first thing we should know is how many of them and what kind of bad qualities are present in them and what bad practices are present in these people. To some extent we should make an attempt to remove these bad qualities and bad practices.
2: Rural development ani cheptani prabhutvam kodanu chaala varaku prayatnam chestundi, adi kotta kolini dhanamunu vyayam chestu, kaani aa gramalaku edo konni aasupatris kattatamo లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, సత్తదొడ్లు కట్టడమో, ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా నువ్వు బాహ్యంగా అవసరమే, కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: the government of the country is also undertaking rural development, and in the name of rural development, considerable amount of money is being spent. They build hospitals, they give water supply, they give all such amenities. Those are necessary. But the members of the Satya Sai organizations, in addition to providing such facilities, should do something more.
2: Manu ye pallelo praveshinchinappudiki aa pallelo jarugutunnatvanti yokka durabhyasamu emiti ani motta motta gurtinchali.
3: In whatever village we may enter, the first thing you should do is to recognize what are the bad practices which are amongst the people of that village.
2: ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు?
3: వేర్ ఆర్ దే గ్యాంబ్లింగ్?
2: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి?
3: వేర్ ఆర్ దే డ్రింకింగ్?
2: ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి?
3: యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్ హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు రూయిన్?
2: కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి జూదాలు మానిపించి ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
3: Recognizing the places and the faults like this gambling and drinking, it's only when by good practice and preaching them that we can get rid of these bad practices like drinking and gambling. Even the money you spend will produce good results and changes in the people of the village.
2: Pallelo tellavari kodiguttuto paatu lechi ratri 7 gantalaku vaari intiki vachi pani chestu untinappudu ఏదో 2-3 రూపాయలు సంపాదించుకుని వస్తారు. ఆ 2-3 రూపాయలు కూడా నువ్వు తాగటంలోనే తాను కడుపు నింపుకుంటే ఆలుబిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి?
3: ఇన్ విలేజెస్ మోస్ట్లీ ది పీపుల్ హూ గెట్ అప్ యాజ్ ది కాక్ క్రోస్ అండ్ దే రిటర్న్ హోమ్ అట్ 7 PM ఇన్ ది నైట్ దే ఎర్న్ 2 or 3 rupees. అండ్ ఇఫ్ దే స్పెండ్ దోస్ 2 or 3 rupees ఇన్ డ్రింకింగ్ వాట్ ఈస్ టు హ్యాపన్ టు ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్?
2: కనుక అలాంటి వారికి మనం చక్కని బోధ చేసి వారిని ఏ రీతిగానైనా సరే ఇది చేతులు కాదు కాళ్ళు అని మరి వాళ్ళు పట్టుకుని అయినా కూడా వారిని ఆ విధమైన మార్పు తెప్పించుకునేటువంటి ప్రయత్నము సత్యసాయి సేవాదనం వారు చేపట్టాలి.
3: బై అప్రోచింగ్ సచ్ పీపుల్ ప్రాపర్లీ ఇఫ్ నెససరీ బై టచింగ్ దర్ ఫీట్ అండ్ నాట్ దర్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్ టు దెమ్ ఇఫ్ దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ది సత్యసాయి సేవాదల్ మెంబర్స్ షుడ్ అండర్టేక్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్.
2: మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాము, ఈ గ్రామంలో చాలా అభివృద్ధి వచ్చింది, చాలా మార్పు వచ్చింది స్వామి అని కూడా చెప్తుంటారు చాలా మంది.
3: Many say, Swami, we have been working in many villages and a lot of change has come in those villages.
2: Emi marpu ani prashninchinappudu andaru bhajanaku vastunnaru, andaru bhajanalu chestunnaru, andaru chakkaga anni vidhala kuda nagara sankirtanam jarugutunnaru ani cheptunnare tappa ee nagara sankirtanam cheyatam kosamani ee bhajanalu cheyatam kosamani ee bhajan ledani evaru edustunnaru. Ivi marpulu teppinchavalsindi.
3: When we ask a question, what is the kind of change that has come about in the village? The answer is, several people are coming for bhajan, several people are participating in Nagar Sankirtan. What is the change that is coming about by this bhajan? Who is worrying whether they all come for bhajan or for Nagar Sankirtan?
2: Vaani durabhyasamunu maanpinchaka tappa taagi bhajan lo vachi tappudu taalalu vesukuntu ugutu padutunte adi bhajan cheyatama?
3: Without giving up one's bad practice and heavily drunk, if he comes into a bhajan and if he participates in the bhajan as a drunken man, is this doing bhajan?
2: Vaadu bhajanaku raagapoyina paravaledu, vaani durabhyasanni maanipinchandi, adhe goppa bhakti.
3: He does not have to come to bhajan. Make him give up his bad practice of drinking. That alone is the biggest change that you can produce.
2: Kanuka ilanti దురభ్యాసములను మాన్పించేటువంటి యొక్క విషయం లోపల మన సత్యసాయి సేవా సంస్థల వారు ఈనాటి నుండి కొన్ని నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలి.
3: ఇన్ ఇరాడికేటింగ్ సచ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ ఫ్రమ్ టుడే షుడ్ అండర్టేక్ సమ్ న్యూ మెథడ్స్ సమ్ నావెల్ మెథడ్స్ ఆఫ్ ఇరాడికేటింగ్ దీస్ ప్రాక్టీస్.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ టాక్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

0: That was a selection of instrumental renderings of Sai Bhajans coming to you via Radio Sai Global Harmony.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
2: Sai Ram, dear listener, Nama Sankirtan and Nagar Sankirtan are given a prominent place in the Sri Satya Sai organizations. Some might ask as to why we should utter the name of God with our tongue. Is it not enough to think of God in our mind? Bhagwan Sri Satya Sai Baba lovingly explains the rationale behind it. Let us now listen to the divine discourse delivered to the students during the summer course in Indian culture and spirituality held in Brindavan Ashram, Whitefield, Bengaluru on the 29th of May,
3: 1972. తనువును తా దండించిన విషయభోగములు అడుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞాన వెతుకుదురు.
4: We cannot kill the snake by just speaking with a stick on the anthill and without conquering our body, we cannot know the truth. And unless we conquer hunger and thirst, we cannot know the supreme reality. And unless we have self-knowledge, we do not deserve to be called men.
3: Vidyarthinula, garatina nelanunchi kudanu, ee pavitramainatuvanti yokka prabodhannu meeru aalakinchutu, daanini hrudayamuto andukonutu గడిపినటువంటి యొక్క పవిత్ర ఈ కాలమును మీ జీవితం నందు మరువరానటువంటిదిగా మీరు చిత్రించుకోవాల్సింది.
4: స్టూడెంట్స్, ఫర్ ద లాస్ట్ 1 మంత్ యూ హ్యావ్ బీన్ లిసనింగ్ టు వెరీ ఇన్స్పైరింగ్ డిస్కోర్సెస్ అండ్ సేక్రెట్ టాక్ అండ్ దిస్ 1 మంత్ మస్ట్ బి ఎ గోల్డెన్ ఈపోక్ ఎ మెమరబుల్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్.
3: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశమును మీరు అనుభవిస్తూ కేవలము ఆధ్యాత్మిక ప్రసంగములు ఎందు మేము ప్రవేశించమని అట్టి ప్రవేశమునందు స్వామి యొక్క అనుగ్రహం మాకు దండిగా నిండుగా చిక్కినదని మీరు తలంచినంత మాత్రం నా ప్రయోజనముండదు. దీనిని ఆచరణ యందు ఉంచి మీ జీవిత పర్యంతము కూడాను ఇది మరువరానటువంటి యొక్క రత్నం వలె మీ యొక్క హృదయ మందిరం నందు భద్రం చేసుకోవటానికి తగిన ప్రయత్నం కలపాలి.
4: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ థింక్ దట్ బై లిజనింగ్ టు ఆల్ దీస్ డిస్కోర్సెస్ దట్ యూ హ్యావ్ గెయిన్డ్ స్వామీస్ గ్రేస్ ఇన్ ఫుల్ అండ్ కంప్లీట్ మెజర్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఎనేబుల్ యూ టు అటైన్ స్పిరిచువాలిటీ. బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ యూ మస్ట్ ప్రిజర్వ్ ఆల్ ది జెమ్స్ ఆఫ్ ట్రూత్ in the casket of your heart, and you must cherish them and safeguard them and preserve them forever.
3: Swami neeminchinatvanti yokka ee summer class yendu memu kudanu cheri itti bhagyatanu itti bhagyamunu anubhavinchamani talanchinanta matramuna kudanu idi manaku phalitam anetundi dakkataniki veelundadu.
4: It is not enough if you simply think that you had the privilege, you had the good luck to have been admitted to these courses, and that feeling alone will not do.
3: Aapupatta pachulanni chilukalavale palukuna,
4: though the birds may be green, but can all of them utter like parrots?
3: Poolapai paaraadadu purugulu tummegalaguna,
4: there may be many worms crawling on flowers, but can you call them bees?
3: Pulu chermamu kappinetti gaadincha puliyaguna,
4: the ass may cover itself with the tiger skin, but the ass can never become a tiger by simply covering itself with the tiger skin.
3: Tanivaro teliyakunna tattvajnanam etukudrunu.
4: Unless one knows about himself, how can he attain the supreme self-knowledge?
3: Teenaru jagattu nandu మానవుడు తెలుసుకోలేనటువంటి విషయములు ఒక్కటి కూడాను లేదు. సర్వ విషయములందు కూడాను తాను భాగమును వహించి, సర్వ విషయములు కూడాను తమ జీవితములకు సంబంధించినవిగా విశ్వసించి, కాలమును కాయమును కర్మను కూడాను దానికి అంకితం చేస్తున్నాడు.
4: దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే విచ్ మ్యాన్ కెనాట్ ఫాదమ్ అండ్ విచ్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్. ఎవ్రీథింగ్ కెన్ బి అండర్స్టూడ్ బై హిమ్ అండ్ హీ కెన్ ప్యూరిఫై హిజ్ లైఫ్, his body and his time through such teachings.
3: Kani tanevaro tanu vicharana kalpaka tana tattvam emito tanu telusukovataniki prayatnam cheyaka jagat sambandhamainatundi vyaparamlandu bhagamunu vahinchi kalamunu vyartham cheyatam cheta tanaku tagginatvanti yokka sukham e matram kodanu undadu.
4: But if man does not realize his real nature, if he simply is engrossed in worldly activities which make him forget his real identity, he will not be able to gain anything at all.
3: Kanuka mottamodata tanavaru tannu telusukovataniki tagina prayatnam kalpali.
4: First man must try to know who he is.
3: Aa tarupaniye manam cheyavalasinatundi yokka karyam lendu ati sunayasamga manam karyam siddhini kaanchagalamu.
4: Only then man can easily achieve the fruit of his endeavors.
3: Jantunam narajanma dullabhamani manavunu oka jantuvulato samanamuganu janminchinatvanti yokka swaroopanganu visvasinchi jantunam narajanma dullabham annaru. Anaga ee aneka rakamainatvanti jatulu kaliginatvanti yokka jantu jatulu endu manava jati oka visishtamainatvanti jati ani kodanu deeni yokka antarartham.
4: Man is classed among the other animals, and it is said to acquire the birth of man is really very difficult because man occupies a supreme place among the animals.
3: ఈ మృగములైనటువంటి యొక్క జంతువులైనటువంటి యొక్క స్వరూపములు తాము పొట్టను నింపుకునే నిమిత్తమై అనేక ప్రదేశములకు వెళ్లి తాను ఆ ఆహారమును ఎట్టి ఆలస్యమును చేయక తన పొట్టను నింపుకోవటానికి అతి తీవ్రంగా ప్రయత్నం కలుపుతుండటం ప్రతి వ్యక్తికి కూడాను విదితమే.
4: అండ్ ఎవ్రీ వన్ నోస్ హౌ ది యానిమల్ ఈజ్ ఆల్ ది టైమ్ వరీడ్ అబౌట్ గెటింగ్ ఫుడ్ అండ్ టు ఫిల్ ఇట్స్ బెలీ అండ్ దట్ ఈస్ ది వన్ ఎంగ్రాసింగ్ యాక్టివిటీ ఆఫ్ ది యానిమల్.
3: మన ఇంటి ఎందు ఉన్నటువంటి గోవును కూడాను మనం నిత్యము చూస్తూనే ఉంటుంటాం. మన ఇంటి ఎందు పెట్టుకున్నటువంటి గోవును తన యొక్క మెడకు కట్టినటువంటి తలుపును విప్పిన తక్షణమే ఎక్కడ పచ్చగా కనిపించునో అక్కడికంతా పరిగెత్తి వెళ్లి ఆ యొక్క అందుకున్నటువంటి యొక్క ఆహారమును అతి శీఘ్రంగా తన లోపల చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది.
4: వీ మైట్ హావ్ సీన్ ది కౌస్ ఇన్ అవర్ హౌసెస్. యాజ్ సూన్ యాజ్ ది రోప్ ఈజ్ రిలీజ్ ది కౌ ఇమ్మీడియట్లీ గోస్ టు ద స్పాట్ వేర్ దెర్ ఈస్ గ్రీన్ గ్రాస్ అండ్ ఇట్ ట్రైస్ టు ఫిల్ ఇట్స్ బెలీ విత్ దట్ గ్రీన్ గ్రాస్.
3: తాను భుజించు సమయమునందు ఎట్టి ఆలస్యమును చేయక అతి తీవ్రంగా అతి త్వరితంగా ఆ ఆహారమును తన పొట్టకు వేసుకుంటుంది. అంతమాత్రముతోనే ఆహారం జీర్ణమయ్యి తన ఒంటిని పట్టటం లేదు.
4: అండ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఫీడింగ్ ది యానిమల్ బ్రూక్స్ నో డిలే అట్ ఆల్ అండ్ ఇట్ క్విక్లీ ఈట్స్ అప్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ డైజెస్టింగ్ ఇట్ సిమల్టేనియస్లీ.
3: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటిని చేరిన తదుపరి కొంచెం కొంచెం బయట తీసి చక్కగా నెమరు వేసి తిరిగి మింగటానికి ప్రయత్నం చేస్తుంది.
4: అండ్ ఓన్లీ వెన్ ఇట్ రిటర్న్స్ టు ది క్యాటిల్ షెడ్ అండ్ దేర్ ఇట్ ట్రైస్ టు రూమినేట్ ది కట్ దట్ ఇట్ హ్యాస్ ఈటెన్ అప్ బిఫోర్.
3: అట్టు చేసిన తదుపరియే తనకు పుష్టికరమును ఆరోగ్యవంతమును కూడాను అందుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది.
4: ఓన్లీ ఆఫ్టర్ ఇట్ డస్ రూమినేట్ the food becomes a part of its strength because it gets assimilated into the system of the body.
3: Bhujinchinappude takkaga navani bhujinchadaniki poonukunna aa yokka time nu waste chesinattiga untuntadi aaharamunu poorthiga nimpukovataniki avakasam lekunda kodanu povachunu.
4: If it spends more time while eating the food, all the time may be lost, and therefore it goes on eating in a hurry, and later on, at leisure, it ruminates over what it had eaten.
3: అదే విధముగాని మానవులు అనేటువంటి జంతువులు అనబడుతున్నటువంటి మానవుడు తాను ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆఫర్ని భరించుకుని లేక సత్యసాయి ఏర్పరిచినటువంటి సమ్మర్ క్లాస్ లోపల ప్రవేశించి అందించేటువంటి యొక్క ఆనందం అనేటువంటి యొక్క ఆహారమును తప్పగా ఆలస్యం చేయక ఒక్క కణమైనా కూడా వ్యర్థము చేయక తెల్లవారి 4 గంటల మొదలు రాత్రి 9 గంటల వరకు కూడాను తినటంలో మీరు ప్రారంభం చేస్తున్నారు.
4: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ దోస్ హూ హ్యావ్ ది ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ది బెనిఫిట్ ఆఫ్ ది సమ్మర్ కోర్సెస్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ దే హావ్ బీన్ హేస్టిలీ టేకింగ్ ఇన్ ఆల్ దట్ దే కుడ్ లే దేర్ హ్యాండ్స్ అపాన్ లైక్ ది గ్రీడీ యానిమల్ విచ్ హ్యాస్ ఏ హంగర్ దట్ కెనాట్ బి ఈజీలీ సేటెడ్.
3: ఇది మానసిక సంబంధమైనటువంటి ఆహారంగా మీరు ఆరగించారు.
4: It is a food for the mind.
3: ఈ నెల దినమును కూడా మీరు చేసిన పని ఏమనగా ఆరగించడమే మీరు చేసినటువంటి పని.
4: During the last 1 month, you have been simply eating and eating.
3: శారీరక సంబంధమైనటువంటి ఆహారం కాదు, అది ఎక్కడ ఉండినప్పటికీ మనం భుజించడానికి అవకాశం ఉంటుంటుంది, భుజించే తీరాలి. కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాత్విక ఆహారము పెద్దలు అందించినటువంటి మన భారతీయ సంస్కృతియే.
4: It is not the ordinary food. It may be eaten at any place where we may be situated. But during the last 1 month, you have been supplied with this wonderful diet, the Sattvika diet, in the shape of the discourses from the learned elders.
3: Aithe ee maasam dinamunu kodanu meeru aaraginchinatvanti yokka ee pavitramainatvanti paramarthika aaharamunu మీరు తిరిగి స్వస్థానమైనటువంటి మీ యొక్క గృహమునకు చేరిన తర్వాత దీనిని మననము అనేటువంటి నెమరు వేసినప్పుడే ఈ తిన్నటువంటి ఆహారము చక్కగా ఒంటిని బట్టి మీ యొక్క జీవితానికి కూడాను తగినటువంటి చేతిని కూడాను అందించడానికి పూనుకుంటుంది.
4: వెన్ యూ గో బ్యాక్ టు యువర్ ఓన్ ప్లేసెస్ యు మస్ట్ ట్రై టు రూమినేట్ దిస్ సేక్రెడ్ స్పిరిచువల్ డైట్ విచ్ యూ హ్యాడ్ బీన్ హేస్టిలీ ఈటింగ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ స్టే హియర్.
3: అయితే మీ స్వస్థానమునకు వెళ్లి ఇక్కడ భుజించినటువంటి ఆహారమును ఆడ మననము అనేటువంటి నెమరు వేయకుండినా అది ఒక రోగమనే చెప్పడానికి వీలవుతుంది.
4: అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రూమినేషన్ ఇన్ అవర్ కేస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ మనన దట్ ఈస్ ట్రైంగ్ టు థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్.
3: పశువులు కూడాను గడ్డిని తిన్న తర్వాత తాను నెమరు వేయకుండినా దానికి ఏదో ఒక రోగం వస్తుందని వైద్యుని పిలిచడానికి ప్రయత్నం చేస్తుంటాం.
4: ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ది యానిమల్ ఇఫ్ ది యానిమల్ డస్ నాట్ రూమినేట్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ మార్క్ ఆఫ్ డిసీజ్ అండ్ దెన్ వీ కన్సల్ట్ ఏ వెటర్నరీ డాక్టర్.
3: కనుక మనం స్వస్థానమైనటువంటి యొక్క ప్రదేశంలో చేరిన తర్వాత మనము విన్నటువంటి యొక్క విషయములు తిన్నటువంటి యొక్క తత్వములు మనము తిరిగి మననము నితిధ్యాస అనేటువంటి ద్వారా మనం దీనిని అనుభవించుకోవటానికి పూనుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ ఎంజాయ్ And all that we have amassed during this 1 month, we must ruminate upon that and we must try to make it our own by constantly thinking upon it, that is through the process of manana, and then only our stay here will be fulfilled.
3: Kani manamu mana yokka sastharamuku vellina tarvata ikkada vinnatvanti ikkadane vadalapetti akkada tirigi paatha vishayamune manam sambandhanga kalipinchukoni మన జీవితంను పాతగానే మనం అభివృద్ధి పరచుకోవటానికి పూనుకున్నా అది రోత జీవితం అవుతుంది గాని పాత జీవితం కానేరు.
4: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వీ లీవ్ వాట్ యూ హ్యావ్ హర్డ్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ రిటర్న్ టు అవర్ ప్లేసెస్ అండ్ రిలాక్సింగ్ టు ద ఓల్డ్ రట్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ దెన్ అవర్ ఓల్డ్ లైఫ్ విల్ బి డిస్గస్టింగ్ లైఫ్ అండ్ దే విల్ నెవర్ బి అట్రాక్టివ్ లైఫ్ ఎట్ ఆల్.
3: అయితే ఈనాటి యువకులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో సత్యమేమిటో అసత్యమేమిటో మరణమేమిటో శుభ్రమేమిటో అనేటువంటి విషయం కూడాను తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు.
4: బట్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ ఇన్ సచ్ ఎ స్టేట్ దట్ దే డు నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ ప్యూర్ అండ్ ఇంప్యూర్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్.
3: కేవలం యువకులే కాకుండా ఈ కలికాలము యందు ఉద్భవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను మంచి చెడ్డలు కాని పాపపుణ్యములు కాని సత్యాసత్యములు కాని నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వములో చాలా తికమకలు పడిపోతున్నారు.
4: నాట్ ఓన్లీ యంగ్ మెన్ బట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బార్న్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇన్ దిస్ కలియుగ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ బిట్వీన్ సిన్ అండ్ వర్చ్యూ అండ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
3: ఏది మంచిది అని ఒక సమయమునందు మనం విశ్వసించినామో అదే కొన్ని సమయములందు చెడ్డదిగా మారిపోతుండాలి. ఏది మనకు పవిత్రము అని భావించుకున్నామో అది ఇంకొకరికి అపవిత్రంగా కూడా విశ్వసిస్తుంటారు. ఏ దానిని మనం మంచిగా భుజిస్తున్నామో అది కొంతకాలమునకు అది చెడ్డదిగా మారిపోతుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎందు మంచి చెడ్డను నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము మనలో చాలా సన్నగిలిపోతుంటుంది.
4: అండ్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ డిటీరియరేటింగ్ ఇన్ ఆల్ ఆఫ్ us because what seems to be good at one time appears to be bad at another time. What seems to be desirable at one time seems to be undesirable at another time. What seems to be conducive for our health seems to be dangerous to our health at another time.
3: మంచి పవిత్రమైనటువంటి ఆహారము అని మనం భుజిస్తున్నాము, పరిశుద్ధమైనటువంటి జలము అని మనం కోరుతున్నాము, కానీ ఇది కొంత కాలమునకు అది అశుద్ధమైనటువంటి మలం గాను మాలిన్యమైనటువంటి యొక్క మలం గాను మారిపోవటానికి వీలవుతుంటుంది.
4: వీ కన్స్యూమ్ ప్యూర్ ఫుడ్, వీ డ్రింక్ ప్యూర్ వాటర్, బట్ ఇన్ నో టైమ్ దిస్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఇంప్యూర్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
3: శుద్ధమైన నీరు, రుచికరమైనటువంటి యొక్క వంటలు కట్టగడబడకు మలము మూత్రముగా మారిపోతున్నాయి. మలమూత్రమును కట్టమంటున్నాము, ఆహారములు జలములు అశుద్ధమైనటువంటివి అంటున్నాము. ఈ మంచి చెడ్డలు ఎన్నటి వరకునైనా కూడా కొన్ని మనం గుర్తించుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది.
4: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిస్క్రిమినేట్ బికాస్ వాట్ ఈస్ ప్యూర్ ఫుడ్ అండ్ ప్యూర్ వాటర్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఇంప్యూర్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్క్రిషన్ అండ్ యూరిన్.
3: అయితే ఇది ప్రాకృతమైనటువంటి ధర్మము అని మనం అట్టనే వదలవలసి వస్తుందా? వదలటానికి వీలు కాదు.
4: అండ్ వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ ఎట్ కన్సిడరింగ్ ఇట్ టు బీ ఏ ప్రాకృత ధర్మ దట్ ఈస్ ఏ నేచురల్ ఫినామినన్.
3: ఎందుకనగా ప్రాకృతి ధర్మమునందు ప్రప్రథమంలో మాలిన్యం ఏర్పడుతుంటుంది, తదుపరి శుద్ధమైపోతుంటుంది.
4: ఇన్ నేచర్ ఎట్ ఫస్ట్ దేర్ ది ఇంప్యూరిటీ అండ్ దట్ ఇంప్యూరిటీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ప్యూరిటీ.
3: ఎక్కడైనా విషయ విజ్ఞానము ఆచరించినటువంటి వారు తెలుసుకున్నటువంటి యొక్క వ్యక్తులు అనగా సైంటిస్ట్ ఈ యొక్క భూగర్భమును పరిశోధన తెలిపి ఫలాని ప్రదేశంలో బంగారం ఉన్నది అని నిర్ణయం చేసి దానిని త్రవిన తర్వాత ఒక ముడి బంగారం బయట తీసుకుని వస్తున్నారు.
4: సైంటిస్ట్ పర్టికులర్లీ దోస్ హూ బిలాంగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ దే విల్ ప్రాస్పెక్ట్ ఫర్ గోల్డ్ అండ్ దే విల్ లొకేట్ సర్టెన్ స్పాట్స్ where deposits of gold may be found and then they delve deep into the earth and there they find impure lumps of gold, raw gold mixed with other alloys.
3: Aithe idi prakrutamainatundi dharmanga udhavinchinappudu adi ashuddham gaane udhavinchindi.
4: In its natural state this is found to be in the company of other impurities.
3: దాని తదుపరి వీరు దానిని పరిశుద్ధపరిచి శుద్ధమైనటువంటి బంగారుగా తీర్చిదిద్దుతున్నారు.
4: అండ్ ఎట్ ఎ లేటర్ స్టేజ్ దే ప్యూరిఫై దిస్ ఇంప్యూర్ మాస్ అండ్ దే గెట్ ప్యూర్ గోల్డ్ అవుట్ ఆఫ్ ఇట్.
3: ప్రాకృతమైనటువంటి ధర్మములు ఈ రీతిగానే ఉంటాయా అని మనం తిరిగి విచారణ చేసినప్పుడు ఈ రీతిగా ఉండడానికి మరొక విషయం ఏమాత్రం కూడా ఆధారం కనిపించదు.
4: అండ్ ఇఫ్ వీ బిలీవ్ దట్ ఆల్ నేచురల్ లాస్ విల్ బీ లైక్ దిస్ వీ ఫైండ్ ఇట్ కెనాట్ బి సో ఇన్ అదర్ కేసెస్.
3: మనము ప్రాకృత ధర్మం అంటే తినటము ధర్మమే ప్రాకృత ధర్మమే, నిద్రించటము ప్రాకృత ధర్మమే, మలమూత్రమును విసర్జించటము ప్రాకృత ధర్మమే, ఈ క్రోధ తాపములంతా కూడా ప్రదర్శించటము ప్రాకృత ధర్మమే. కానీ ఇదంతా ప్రాకృత ధర్మం అనుకుని మనం జీవితమును ఇట్లే గడిపినంత మాత్రం మనం అందుకునేటువంటి ఆనందానికి అదూరం అయిపోతాం.
4: ఇట్ ఈస్ ఏ నేచురల్ లా టు ఆన్సర్ కాల్స్ ఆఫ్ నేచర్ టు స్లీప్ అండ్ టు ఫీడ్, బట్ by just following these laws of nature we will not be able to go anywhere, reach any higher destination.
3: ఏ హృదయం నుంచి కరుణ ఉద్భవిస్తుంటుండదో అదే హృదయం నుంచి కూడాను క్రోధము కూడాను ఉద్భవిస్తుంటుండాలి.
4: From the same heart, we find two things coming out. One is anger, krodha, the other is karuna, mercy.
3: కనుక ఈ కరుణా క్రోధములు రెండింటికి ఒకే హృదయ స్థానమే అయినప్పుడు ఈ యొక్క పరిస్థితిని ఎందు మనం నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము చాలా కష్టంగా ఉంటుంటుంది.
4: Therefore, we find it very difficult to understand this nature because from the same human heart, two contrary emotions, emotion of mercy and emotion of hatred, they are emanating.
3: మంచి చెడ్డలకంతా కూడా ఒక్క హృదయమే కారణంగా ఉండటం చేత మనము దీనిని విచారించేటువంటి నిమిత్తమై మన పవిత్రమైనటువంటి పూర్వీకులు ఆ మంచిని ఏ రీతిగా పొందారు అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవటం యువకులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
4: బికాస్ హార్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ ఈవిల్ ఇట్ ఈజ్ ది బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ది యూత్ ఆఫ్ టుడే టు అండర్స్టాండ్ హౌ అవర్ ఏన్షియంట్స్ వర్ ఏబుల్ టు కాన్స్టెంట్లీ ఫోకస్ దేర్ అటెన్షన్ అపాన్ గుడ్
3: మానవుడు పుట్టడం తన యొక్క ఇంద్రియమును సంతృప్తి పరుచుకునే నిమిత్తమని కూడాను మనలో చాలా మంది వాదిస్తూ ఉంటాం.
4: అండ్ సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ మ్యాన్ ఈజ్ బోర్న్ జస్ట్ ఫార్ ది గ్రాటిఫికేషన్ ఆర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ది సెన్సెస్
3: తన యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై ఆహార పదార్థములంతా ప్రోగు చేసుకోవటం కూడాను తన యొక్క కర్తవ్యం అని విశ్వసిస్తుంటాడు.
4: అండ్ సమ్ పీపుల్ బిలీవ్ దట్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ సుఖ అండ్ సంతోష దే షుడ్ అమాస్ ఫుడ్ అండ్ వెల్త్
3: అయితే తన సుఖ నిమిత్తమై ఆహార పదార్థములను ప్రోగు చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పసిపచ్చి మృగాదులు కూడా చేస్తుంటున్నాయి. ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
4: ఇఫ్ మ్యాన్ సింప్లీ అమాసెస్ ఫుడ్ లైక్ అదర్ యానిమల్స్ హౌ డస్ మ్యాన్ డిఫర్ ఫ్రమ్ దెమ్?
3: మన ఆహార పదార్థములను ప్రోగు చేసుకునేటువంటి నిమిత్తమే మానవత్వము మనం పొందాలనా?
4: ఇస్ ఇట్ నెసెసరీ టు బి బోర్న్ ఇస్ ఎ మ్యాన్ జస్ట్ టు అమాస్ ఫుడ్?
3: ఒక్క పక్షి తనకు ఆకలైనప్పుడు ఎట్టి పదార్థమును ప్రోగు చేసుకునక రెక్కలను ఆడించుకుంటూ ఎక్కడ పదార్థం ఉందో అక్కడ పోయి పొట్టబోసుకుని వస్తుంటుండాలి? ఇంత సులభంగా పసిపచ్చాదులు కూడా కోసుకుంటున్నాయే మానవుడు ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు కలిగి ఇంత కష్టంగా పొట్టబోసుకునే నిమిత్తమై ఎందుకు ఇంత ప్రాకులాడాలి?
4: ది బర్డ్ విచ్ ఈస్ హంగ్రీ విచ్ హాస్ నాట్ స్టోర్డ్ అప్ ఎనీ ఫుడ్ జస్ట్ స్ట్రెయిట్ గోస్ టు ద స్పాట్ వేర్ ఫుడ్ ఈస్ ఫౌండ్ అండ్ దెన్ సాటిస్ఫైస్ ఇట్స్ హంగర్. ఆన్ ది అదర్ హ్యాండ్ మ్యాన్ స్టోర్స్ ఫుడ్ ఫార్ ది సేక్ ఆఫ్ ఫ్యూచర్ గ్రాటిఫికేషన్ షుడ్ హీ వేస్ట్ ఆల్ ది ప్రెషర్ powers lost in him, sujnana, vijnana and prajnana, just merely for the sake of amassing and storing up food for the future.
3: Annamunu anveshinche nimittamai manavudu puttaledu, atmanu anveshinche nimittamai puttadu.
4: Man is not born to go in quest of anna or food, but he is born to go in quest of atma, the soul.
3: మనము ఫుడ్ని కాదు మనం డెవలప్ చేసింది హెడ్ని డెవలప్ చేయాలి.
4: వీ షుడ్ నాట్ డెవలప్ ఫుడ్ బట్ వీ మస్ట్ డెవలప్ అవర్ హెడ్
3: మన హెడ్ ఎందుకోసం డెవలప్ చేయాలంటే విచారణ ద్వారా గాడ్ ను తెలుసుకోవాలి.
4: బికాస్ అవర్ హెడ్ ఎనేబుల్స్ అస్ టు నో గాడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ విచార ఆర్ కాన్స్టెంట్ థాట్ అండ్ డిస్క్రిమినేషన్
3: కానీ కేవలము మన తలలో ప్రపంచమునందు జరిగేటువంటి ప్రతి విషయమును కూడా తెచ్చి కూరుకొని పెట్టుకోవటం లోపలకు మాత్రమే మన ప్రయత్నాన్ని కూరుకోకూడదు.
4: వీ షుడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ వరల్డ్లీ మ్యాటర్స్
3: మన తలలో చేర్చుకున్నటువంటి ఒకటి రెండు విషయములైనా కూడా ఆచరణలో పెట్టడానికి కూనుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ గుడ్ ప్రిన్సిపుల్స్ విచ్ వీ హ్యావ్ స్టోర్డ్ అప్ ఇన్ అవర్ మైండ్.
3: ఎక్కడ పవిత్రమైనటువంటి గ్రంథములని మనం చూడగలుగుతున్నామో ఎక్కడ పెద్దలైనటువంటి వారిని మనం దర్శించి వారి యొక్క వాక్యములు మనం వింటున్నామో అట్టి వాక్యముల యందు అట్టి గ్రంథముల యందు ఏకత్వమునందు అనేకత్వము అనేకత్వమునందు ఏకత్వమును చూడండి అని ప్రబోధిస్తూ ఉండేటువంటి యొక్క పలుకులు రాసినటువంటి యొక్క రాతలు మన కన్నులకు మన చెవులకు మాత్రమే వినపడుతూ కనపడుతూ ఉంటున్నాయి కానీ హృదయములో మాత్రము ఏమాత్రము కూడా అనుభూతికి అందుకోవటం లేదు.
4: ది డిస్కోర్సెస్ ఆఫ్ ఎల్డర్స్ అండ్ ది మెసేజ్ ఆఫ్ గ్రేట్ బుక్స్ దే ఆల్ పాయింట్ అవుట్ టు దిస్ గ్రేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రిమైనింగ్ యాజ్ ఎ థియరిటికల్ ప్రిన్సిపల్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
3: ఏ ఆధ్యాత్మిక గ్రంథమును మనం చూసినప్పటికీ ఎక్కడో ఒక్క చోటైనా కూడాను ఏకత్వములో అనేకత్వాన్ని దర్శించు, అనేకత్వంలో ఏకత్వం దర్శించు అని వాక్యమాత్రముతోనే మనకు గోచరమవుతుండాలి. కానీ అనుభవజ్ఞమైనటువంటి యొక్క అనుభూతిని అందించేటువంటి యొక్క పదార్థము కానీ ప్రదేశము కానీ వ్యక్తి కానీ మనకు కనిపించటం లేదు.
4: సెవెరల్ హోలీ టెక్స్ట్ ఆర్ ఎగ్జాస్టింగ్ అపాన్ అస్ దట్ వీ మస్ట్ ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ వీ మస్ట్ రికగ్నైజ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ. This theory alone is being preached, but we do not find a person who, by his action, is able to reveal the great truth and drive home the truth with living conviction into our heart.
3: Anekattamulo ekattam chudali aneetvanti yokka padamulo manam telusukunnappudu anekattam ante emiti ఏకత్వం అంటే ఏమిటి, ఈ రెండూ మనకు అర్థమైన తర్వాతనే కదా ఈ రెండింటి ఎందుకు కూడా మన విషయాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
4: వెన్ వీ వాంట్ టు రికగ్నైజ్ ద యూనిటీ బిహైండ్ ద డైవర్సిటీ వీ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ వాట్ ఈస్ డైవర్సిటీ అండ్ వాట్ ఈస్ యూనిటీ.
3: అయ్యా దుఃఖమును నివారణ చేసుకుని ఆనందమును అభివృద్ధి పరచుకోవటమే సరైనటువంటి యొక్క మార్గం. దీనికి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ఈ ఏకత్వానికి మూల కారణమని కూడా మనం చెప్పవచ్చు.
4: వీ మే ఈజీలీ సే దట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ సారో అండ్ ది అక్విజిషన్ ఆఫ్ జాయ్ ఈజ్ ది సింపుల్ పాత్ విచ్ లీడ్స్ టు ది స్పిరిచువల్ ఇల్యూమినేషన్.
3: ఈ యొక్క ప్రశ్నలు ఎందుకు, దుఃఖం అంటే ఏమిటో మనకు తెలిస్తే కదా దాన్ని నివారణ చేసుకునేటువంటి ఉపాయం మనం వెతకవచ్చు.
4: Even in this regard, we must know the nature of sorrow. Only then we can try to eliminate it or destroy it.
3: ఇప్పుడు ఏది మనకు దుఃఖము ఏది మనకు ఆనందము మనం విచారించుకున్నప్పుడు ఇది దుఃఖము అని ఒక్కసారి మనం నిర్ణయం చేసుకున్న తర్వాత అది కొంతసేపుకి అదే మనకు ఆనందంగా కావచ్చు.
4: And then sometimes when we consider one experience as a sorrowful experience, after some time ది సేమ్ ఎక్స్పీరియన్స్ మే టర్న్ అవుట్ టు బి ఎ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్.
3: ఇది మనకు ఆనందము అని విశ్వసించినటువంటి విషయము కొన్ని క్షణముల్లో దుఃఖాన్ని అందించవచ్చు.
4: అండ్ వాట్ వీ కన్సిడర్ టు బి ఎ సోర్స్ ఆఫ్ జాయ్ మే టర్న్ అవుట్ టు బి ఎ కాజ్ ఆఫ్ యాంగ్విష్.
3: ఒక్క చిన్న ఉదాహరణము, నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి అని తల్లి చాలా ఆశిస్తుంటారు. కానీ కొడుకు పుట్టినాడు, పుట్టిన తక్షణమే నా యొక్క మనోవిష్టం నెరవేరింది అని చెప్పిన తల్లి చాలా ఆనందిస్తుంది. కానీ రెండవ దినమే హై టెంపరేచర్కి ఆ బిడ్డ పోతుంది. కాబట్టి ఈ ఆనందపడినటువంటి యొక్క విషయము తిరిగి రెండు దినముల్లో పొందే దుఃఖంగా మారిపోయింది. కనుక ఇది దుఃఖమా ఆనందమా అనేటువంటిది నిర్ణయం చేసుకోవడానికి మానవులకు సాధ్యం కాదు.
4: ఎ లిటిల్ ఇన్స్టెన్స్, ఎ మదర్ లాంగ్డ్ ఫర్ ద బర్త్ ఆఫ్ ఎ సన్ అండ్ ది విష్ వాజ్ గ్రాంటెడ్, ద సన్ వాజ్ బోర్న్. But unfortunately, on the next day, the son developed a high temperature and died. Therefore, is this a matter of joy or is this a cause of sorrow?
3: Yedi santoshamo ani cheppina taanu uppongipoyino adi konni kshanamulo lopane dukhanga maaripoyindi.
4: So that birth which she considered the source of joy turned out to be the cause of her deep anguish.
3: దీనికి పూర్వము కుమారుడు పుట్టక మునుపు ప్రసవ వేదన అనేటువంటి యొక్క బాధను తాను అనుభవించింది.
4: అండ్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ ది బేబీ షీ హ్యాడ్ అండర్ గాన్ దోస్ ప్యాంగ్స్ ఆఫ్ బర్త్.
3: కనుక ఇవి చాలా నొప్పులే నొప్పులే అనుకున్నటువంటి నొప్పిగా అనుకున్నటువంటి యొక్క ఆ వ్యక్తి కొన్ని క్షణముల్లో పొందే కొడుకును చూసి ఆనందంగా మారిపోయింది.
4: ది సేమ్ మదర్ హూ హ్యాడ్ అండర్ గాన్ ది ట్రెవెయిల్ ఆఫ్ బర్త్ షీ ఫెల్ట్ when she looked at the face of the baby, she forgot all her pangs and she felt happy over
3: her. Yedi dukham anukunno adi aanandanga maaripoyindi, yedi aanandam anukunno adi dukhanga maaripoyindi. Indulo dukhaanandam anetundi nindayamu evaru charamu.
4: What she considered to be a source of joy turned out to be a source of sorrow, and what she considered to be a matter of sorrow turned out to be a source of delight.
3: మనము అనేక విషయములు జగత్తులో జరుగుతున్నటువంటివి పేపర్ల ద్వారా మనం వింటున్నాము, వ్యక్తిగతంగా కూడా మనం చూస్తున్నాము.
4: and we read in the papers, and from personal experience we know about several incidents that take place in this world.
3: మొదటి దినము పెళ్లి అయిపోయి ఇద్దరు కూడా దంపతులుగా ఒక బస్సు లోపల బంధుమిత్రులతో కూడి ఆనందంగా వస్తూ కూడాను అబ్బా మా జీవితంలో ఈనాటికి ఈ విధమైనటువంటి యొక్క కళ్యాణమును నేను అనుభవిస్తుంది అని చెప్పి ముక్కొంగుతున్నటువంటి యొక్క వ్యక్తులు బస్సు యాక్సిడెంట్ లోపల ఒక్క క్షణం లోపల దుఃఖాన్ని పొందుతున్నారు.
4: ది యంగ్ కపుల్ దట్ విల్ బి ఎంజాయింగ్ ద థ్రిల్ ఆఫ్ వెడెడ్ లైఫ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్ దే ఆర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ది మ్యారేజ్ in a bus along with certain friends and relations. But unfortunately, the bus meets with an accident and all that joy suddenly is overshadowed by sorrow.
3: ఏదో ఒకటి మనకు ఒక లాటరీ లోపల 10 లక్షలు మనకు డబ్బు వచ్చింది అని చెప్పి ఉప్పొంగిపోతుంటే తక్షణమే ఆ రాత్రి దొంగలు పడి ఆ 10 లక్షలు కూడా తీసుకొని పోతున్నారు.
4: We excel over the winning in a lottery and we feel very happy, but unfortunately the amount that we have gained, the 10 lakhs of rupees, on the same night may be pilfered by robbers.
3: Leka aa 10 lakhalu vachetappudiki 10 lakhalu vachinde anetundi aananda oka vaipuna deenini ekka bhadram chestuneetundi ane vicharam oka vaipuna ee rendintiki aananda vicharamulaku madhyalopala vaadi jeevitham ayomondipothundi.
4: And sometimes the man gets perturbed and confused, not knowing what to do with the 10 lakhs of rupees that he has won. There is joy of winning on the one hand, there is anxiety about the future, what is to be done with the money on the other hand.
3: అనేక మంది వ్యాపారస్తులు తన వ్యాపారంలో ఆదాయం వచ్చిందని ఒకవైపున సంతోషపడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు అని ఒకవైపున దుఃఖంగా ఉంటుంటారు.
4: And several businessmen, they rejoice over the profits they make on the one hand, and they feel agonized at the prospect of the heavy income tax that may be levied.
3: Kanuka jeevitamu sukhaduktamula militam anetuvanti nigaane manam cheppadaniki aadharam untundadi.
4: Therefore life is a symphony of joy and sorrow.
3: Ee yokka sukhaduktamula ninnayam cheskotamu manavula taramu kaadu.
4: And men cannot decide for themselves the difference between joy and sorrow.
3: Kanuka sukhamuleka sukhamu gaani sukhamuleka dukhamu gaani చెందడానికి వీలు కాదు.
4: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ జాయ్ విదౌట్ సారో ఆర్ సారో విదౌట్ జాయ్.
3: కనుక ఎట్టి దుఃఖములైనా కూడాను మనకు ఆనందమును అందించే నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సన్నివేశములుగా మనం భావించుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ డెవలప్ ది యాటిట్యూడ్ దట్ ఆల్ సారోస్ దే ఆర్ ద వేస్ లీడింగ్ టు హ్యాపీనెస్ అల్టిమేట్లీ.
3: కనుక ఈ నిర్ణయ శక్తి అనేటువంటిది మానవులకు సాధ్యము కాదు కనుక దానిని సమన్వయపరచుకొని దానిని సంరక్షించుకునేటువంటి యొక్క ఉపాయములకు మనము కనిపెట్టినప్పుడే మనకు ఈ సుఖదుఖములు అనేటువంటి రెండు కూడాను ఎట్టి పొంగేటువంటి బుద్ధిని కాని గుంగేటువంటి యొక్క తలంపును కాని అందివ్వకుండా ఉంటుంటాయి.
4: బికాస్ మ్యాన్ కెనాట్ చూస్ ఫర్ హింసెల్ఫ్ ఐదర్ జాయ్ ఆర్ సారో, హీ మస్ట్ కల్టివేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ సింథసిస్, సమన్వయ, ది సింథసిస్ ఆఫ్ జాయ్ అండ్ సారో. And he must develop that attitude of equanimity which is not exhilarated by joy and which is not depressed by sorrow.
3: Kitti samanvaya bhavam anetundi okka aadhyatmikam nandu maatrame manaku anipistundi kaani anni margamulo samanvaya chittam e maatram kodam yerpadadu.
4: And this state of synthesis can be obtained only through the spiritual path but through no other path.
3: Kitti aadhyatmika margamunandu ఏకత్వమైనటువంటి ఈశ్వరత్వాన్ని మనం చక్కగా విశ్వసించి తద్వారా ఈ సమన్వయం అనేటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి సులభంగా అవకాశం ఉంటుందని.
4: అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు డెవలప్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది వన్నెస్ ఆఫ్ ఈశ్వర అండ్ దేర్ బై వీ కెన్ డెవలప్ దిస్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ జాయ్ అండ్ సారో.
3: అందరూ సాయి భక్తులు అనేటువంటి యొక్క భావం చేత ఏ ఏ రాష్ట్రముల వారు ఇక్కడ అందరు కూడాను అక్క చెల్లెండ్రు అన్న తమ్ములు వలె కూడాను సన్నిహితాన్ని సమన్వయమును చేసుకోగలుగుతున్నారు.
4: దో యు హ్యావ్ కమ్ ఫ్రమ్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, యు ఆర్ ఏబుల్ టు మింగిల్ అండ్ మిక్స్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బికాస్ దేర్ ఈస్ దట్ అండర్ కరెంట్ యూనిటీ దట్ యు ఆర్ ఆల్ సాయి డివోటీ.
3: కనుక ఇక్కడ సాయి ఒక్కడు, వ్యక్తులు అనేకము.
4: హియర్ సాయి ఈజ్ వన్ బట్ ది ఇండివిజువల్స్ ఆర్ మల్టిపుల్.
3: కనుక అనేకత్వములందు ఒక్క సాయి తత్వమే ఏకత్వాన్ని మనం భావించడానికి తగినటువంటి సహాయకారిగా ఉంటుండాలి.
4: అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. వెన్ యూ లుక్ ఎట్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ది పీపుల్ హియర్ అండ్ బిహైండ్ దట్ బ్యాఫ్లింగ్ మల్టిప్లిసిటీ దేర్ ఈస్ దిస్ షైనింగ్ యూనిటీ ఆఫ్ సాయి.
3: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కలరు ఒక్కొక్క వాసనతో చేరినటువంటి పుష్పములుగా మనం భావించుకుని అన్ని పుష్పముల మధ్య కూడాను ఒక్క దారము ఏకంగా ఉండినట్టుగా మనం విశ్లేషించుకున్నప్పుడు ఇది ఒక పెద్ద హారంగా మనం తయారు చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది.
4: అండ్ ది మే బి రిగార్డెడ్ యాజ్ ఫ్లవర్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ షేడ్స్ ఆఫ్ కలర్ అండ్ పర్ఫ్యూమ్ అండ్ సెంట్ అండ్ ఆల్ దీస్ ఫ్లవర్స్ దే ఆర్ స్ట్రాంగ్ టుగెదర్ బై వన్ సింగిల్ థ్రెడ్ అండ్ ఎ బ్యూటిఫుల్ గార్లెండ్ ఆఫ్ లవ్ ఈజ్ ఓవెన్ విత్ దెమ్.
3: కానీ థ్రెడ్ ఒక్కటే, ఫ్లవర్స్ అనేకము.
4: దో ద ఫ్లవర్స్ ఆర్ మెనీ ద థ్రెడ్ ఈజ్ వన్.
3: కనుక ఇన్ని ఫ్లవర్స్ లో చేరుకున్నటువంటి యొక్క దారము ఒక్క సాయి అనేటువంటి సూత్రమే.
4: సో సాయి ఈజ్ ది థ్రెడ్ దట్ నిట్స్ టుగెదర్ ఆల్ దీస్ డైవర్జెంట్ ఫ్లవర్స్.
3: ఆ ఏకత్వమే అనేకత్వం లోపల సమతత్వంగా ఉంటుండాలి.
4: అండ్ దట్ ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ బిహైండ్ దిస్ డైవర్సిటీ ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ కిన్షిప్ ఆఫ్ వన్నెస్.
3: ఇక్కడ మరొకటి కూడా మనం విచారణ చేయాలి.
4: అండ్ వీ మస్ట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అనదర్ ఆస్పెక్ట్.
3: అయితే ఈ పుష్పములు ఈనాడు మొగ్గగా ఉండవచ్చును, రేపటికి కొంచెం పరిపక్వ స్థితి రావచ్చును, ఎల్లుండికి అది విచ్చవచ్చును, తిరిగి మూడవ దినము అది క్రింద రాలిపోవచ్చును.
4: అండ్ సమ్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ మే బి టుడే ఇన్ ది స్టేజ్ ఆఫ్ ది బర్డ్, టుమారో దే మే బ్లోజమ్ ఫోర్త్ అండ్ డే లేటర్ దే మే బి ఫుల్ బ్లోన్ అండ్ దెన్ దే మే డ్రూప్ అండ్ డ్రాప్ టు ది డస్ట్.
3: అనగా మీరు ఈనాడు యువకులుగా ఉండవచ్చును, తిరిగి ఒక 10 సంవత్సరముల కంటే కూడా మీరు ఒక గృహస్థునిగా మారవచ్చును, తిరిగి ఒక 50 సంవత్సరములకు మీరు వృత్తులుగా రావచ్చును.
4: దో యు ఆర్ యంగ్ టుడే ఆఫ్టర్ 10 ఇయర్స్ యూ మే బికమ్ హౌస్ హోల్డర్ అండ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ యూ మే గ్రో ఓల్డ్.
3: కనుక ఈ పుష్పములకు పరిణామము అనేటువంటిది కలుగుతూ ఉంటాయి.
4: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ ఇనెవిటబుల్ ఫార్ దీస్ ఫ్లవర్స్.
3: కానీ ఈ మధ్యలో చేరినటువంటి సూత్రం ఉన్నదే నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే.
4: ది ఫ్లవర్స్ మే అండర్ గో చేంజ్ బట్ ది థ్రెడ్ దట్ నిట్స్ దీస్ ఫ్లవర్స్ దట్ థ్రెడ్ దట్ సేక్రెడ్ థ్రెడ్ రిమైన్స్ ద సేమ్.
3: కనుక ఈ యొక్క దారము ఏనాటికి మారదు. దీనినే మన వేదాంతకులంతా కూడాను బ్రహ్మసూత్రము అని కూడాను పిలువబడుతూ వచ్చారు.
4: దిస్ థ్రెడ్ ఈజ్ ఇటర్నల్ అన్చేంజింగ్ థ్రెడ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్రహ్మసూత్ర.
3: బ్రహ్మతత్వం అనగా నిరంతరము కూడాను మారనటువంటి, ఏ యొక్క మార్పులు చెందనటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క స్వరూపమునకు బ్రహ్మతత్వం అని పేరు.
4: దట్ ప్రిన్సిపుల్ విచ్ ఈస్ చేంజ్లెస్, విచ్ ఈస్ ఇటర్నల్, విచ్ ఈస్ ఇంపెరిషబుల్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మతత్వ.
3: ఇంకా ఆరు తత్వములతో చేరినటువంటిదే మానవత్వము అని పేరు.
4: అండ్ హ్యుమానిటీ ఆర్ హ్యూమన్ నేచర్ ఈజ్
3: షడ్వికార భావము అంటారు.
4: ఈజ్ ఫుల్ ఆఫ్ ది సిక్స్ వికార.
3: ఒకటి పుట్టటము, పెరగటము, జీవించటము, క్షీణించటము, నశించటము, మార్పు చెందటము.
4: బట్ గ్రోత్ అండ్ గ్రోయింగ్ ఓల్డ్ అండ్ గెటింగ్ డెబిలిటేటెడ్ అండ్ ఫైనలీ డైయింగ్ ఆల్ దీస్ ఆర్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద బాడీ.
3: కనుక షడ్వికారములతో చేరినటువంటి యొక్క క్షేత్రమునందు నిర్వికారమైనటువంటి యొక్క ఆత్మ నివాసం చేస్తూ ఉంటుండాలి.
4: సో ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది షడ్వికార ఆర్ ది సిక్స్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ చేంజ్ దేర్ ఈస్ దట్ నిర్వికార ప్రిన్సిపుల్ దట్ ప్రిన్సిపుల్ విచ్ రిమైన్స్ ది సేమ్ దట్ కాన్స్టెంట్ ప్రిన్సిపుల్ ఆఫ్ డివినిటీ.
3: పుట్టటము, మార్పు చెందటము.
4: బట్ గ్రోత్ అండ్ గ్రోయింగ్ ఓల్డ్ అండ్ గెటింగ్ డెబిలిటేటెడ్ అండ్ ఫైనలీ డైయింగ్ ఆల్ దీస్ ఆర్

0: remains the same, that constant principle of divinity resides in this field.
1: ఈ సద్వికారమే దేహము, నిర్వికారమే ఆత్మ.
0: And this deha or the body is full of the sadvikara, and the atma is the nirvikara.
1: దీనినే గీత యందు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని పిలువబడుతుంది.
0: And these are referred to in the Gita as Kshetra and Kshetrajna.
1: Kshetramu Dehamu, Kshetrajnudu, Paramatmudu.
0: Kshetra or the field is the body, and the master of the field, Kshetrajna, is Paramatma.
1: Aithe Kshetraniki manam enduku velutunnamu ani prashna vestunnappudu Kshetrajnudu darshinchukotam velutunnamu kani Kshetranu darshinche kosam kadu.
0: When we question ourselves, why do we visit the field? It is not to see the field, but it is to see the master of the field, the Kshetrajna.
1: Kasi Kshetraniki nenu potunnanante kasi town chuttaniki potunnava kaadu visheshunu darshinchadaniki potunnava.
0: When we go on a pilgrimage to Kasi, it is not to have a sightseeing of Benares, but it is for having a darshan of Vishwanath of Kasi.
1: Kanuka Vishwanathudu anetuvanti yokka Kshetrajnudu కాశి అనే క్షేత్రంలో ఉండటం చేత కాశీ పేరు మనం ఒక క్షేత్రంగా భావిస్తున్నామే కాని ఈ క్షేత్రజ్ఞ యొక్క దర్శనమే మనకు లక్ష్యము.
0: బికాస్ విశ్వనాథ లివ్స్ ఇన్ బనారస్, బనారస్ హ్యాస్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్, బట్ వీ విజిట్ కాశీ జస్ట్ టు హ్యావ్ ది దర్శన్ ఆఫ్ విశ్వనాథ్.
1: అదే రీతిగా దేశము అనేటువంటి యొక్క క్షేత్రమును మనం ఎందుకోసం పోషిస్తున్నాం, ఎందుకోసం దీనిగా కాపాడుతున్నామంటే లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని సందర్శించే నిమిత్తం.
0: వై డు వి నరిష్ అండ్ ప్రొటెక్ట్ దిస్ బాడీ విచ్ ఈస్ ది క్షేత్ర? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ది క్షేత్రజ్ఞ హు లివ్స్ విద్ ఇన్ ద బాడీ.
1: ఏ క్షేత్రజ్ఞుని లక్ష్యమును ఉంచుకునక క్షేత్రమును మాత్రమే దర్శించడానికి అనిపోయేటువంటి వాడు ఒక వ్యాపారస్తుడుగా ఉండవచ్చు.
0: దోస్ హు లూజ్ సైట్ ఆఫ్ క్షేత్రజ్ఞ అండ్ దోస్ హు ఆర్ ఎంగ్రాస్డ్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది ఫీల్డ్, దే విల్ జస్ట్ బి బిజినెస్ మన్.
1: ఎందుకంటే చాలా మంది ఈ బెనారస్ శారీస్ తెచ్చే కోసమని బెనారస్ కు వారం వారము పోతుంటారు, కానీ శివ దేవాలయములకు ఏనాడు కూడా వాళ్ళు వెళ్లరు.
0: సెవెరల్ బిజినెస్ మెన్ గో టు బెనారస్ టు బ్రింగ్ శారీస్ ఫ్రమ్ బెనారస్, బట్ దే నెవర్ స్పెండ్ దే టైమ్ ఈవెన్ వన్స్ టు విజిట్ ది టెంపుల్ ఆఫ్ విశ్వనాథ్.
1: కానీ భగవంతుని దర్శించాలనేటువంటి పోయిన వ్యక్తి మొట్టమొదట భగవంతుని ఈ యొక్క విశ్వనాథ మందిరంలో పోయి దర్శించి తదుపరి ఆ యొక్క క్షేత్రములు ఏదో కొన్ని పదార్థాలు కొనడానికి వెళ్తాడు.
0: బట్ హీ హూ గోస్ టు బనారస్ ఫర్ ది దర్శన్ ఆఫ్ విశ్వనాథ్, ఫస్ట్ హీ గోస్ టు ది ష్రైన్ ఆఫ్ ద లార్డ్ అండ్ దెన్ ఓన్లీ హీ విల్ విజిట్ ది మార్కెట్.
1: కనుక మన దేహం అనేటువంటి క్షేత్రంలో క్షేత్రజ్ఞుని దర్శించడమే మన యొక్క కర్తవ్యము అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా స్థిరం చేసుకోవాలి.
0: Therefore, every individual must clearly bear in mind that the ultimate aim of this kshetra is to have the darshan of the kshetrajna, the Atman residing within.
1: I take Gita yandu, kshetrajna cha piman viti. Cha, kshetrajnudu kudanu nenu, kshetramunu nene ane kundi yukka artama chitataka cheptoskar.
0: In the Gita, Lord Krishna said that he is the kshetra and he is as well the kshetrajna.
1: Kshetrame lekapothe kshetrajnudu ledu, kshetrajnude lekapothe adi kshetram kaadu.
0: The kshetra has no fulfillment without the kshetrajna, and the kshetrajna is nothing without the kshetra. Both are interdependent.
1: Kanuka rendu kudanu avinabhava sambandhamuto cherinattuntuga okata cheta ఈ యొక్క క్షేత్రము కూడాను నేనే అనేటువంటి యొక్క అర్థం వచ్చేట్టుగా కూడాను శిష్యుడు తెలుపుతూ వచ్చాడు.
0: బికాస్ ద ఫీల్డ్, ద క్షేత్ర అండ్ ది క్షేత్రజ్ఞ ఆర్ ఇన్సెపరబుల్. లార్డ్ కృష్ణ హ్యాస్ సెడ్ దట్ ఈజ్ క్షేత్ర యాజ్ వెల్ యాజ్ క్షేత్రజ్ఞ.
1: కనుక క్షేత్రము యందు నేను సర్వవ్యాపకుడనై క్షేత్రజ్ఞ స్వరూపంలో దర్శింప చేస్తున్నాను అని చెప్పాడు.
0: హీ సెడ్ దట్ ఈజ్ ఆల్ పర్వేడింగ్ త్రూ ది క్షేత్ర and therefore he is also the kshetrajna.
1: Aithe ee kshetra kshetrajnulu yendu oka chinna vyathyasam manaku gochistundali.
0: But there is a little distinction between these two, the kshetra and the kshetrajna.
1: Meere yochinchavachu kshetra kshetrajna indulo edi pradhananga okari extra ga anaga ekkuvaga untundali, ee artham ekkuvaga untundali kshetra kshetrajna idi moodu padamulu adi rendu padamulu. ఈ మూడు పదముల్లో ఏది ప్రధానంగా ఎక్కువగా ఉంటుండాలి? నా

0: ర చెట్ ప్లస్ నా. ఈ నానగా జ్ఞానస్వరూపుడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనటువంటిది క్షేత్రము అని తెలిపోయింది. ఇట్ ఈస్ క్లియర్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది లెటర్ క్షేత్ర. ద వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ టూ లెటర్. క్షేత్రజ్ఞ కన్సిస్ట్ ఆఫ్ త్రీ లెటర్ అండ్ ది వైటల్ డిస్టింక్షన్ ఈస్ ది వర్డ్ జ్ఞా, విచ్ ఈస్ అన్ ఎక్స్ట్రా లెటర్ ఇన్ ది వర్డ్. జ్ఞా మీన్స్ జ్ఞానస్వరూప అండ్ క్షేత్రజ్ఞ ఈ జ్ఞానస్వరూప. కనుక నా ఈ క్షేత్రంలో చేరింది కనుక జ్ఞానస్వరూపుడే క్షేత్రజ్ఞుడు. ఈ జ్ఞా లేదు కనుక ఇక్కడ జ్ఞానరహితమైనటువంటిదే క్షేత్రము. క్షేత్రజ్ఞ ఈజ్ దట్ విచ్ హ్యాస్ జ్ఞా ఆర్ జ్ఞానస్వరూప అండ్ వితౌట్ దట్ జ్ఞానస్వరూప ఆర్ జ్ఞా ఇట్ ఈజ్ ఓన్లీ మియర్ క్షేత్ర. కనుక జ్ఞానము లేనటువంటి జడమైనటువంటి క్షేత్రములో చైతన్య స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు నివాసం కలుపుతున్నాడు అనేటువంటి సత్యమును మనము పూర్ణంగా హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మనము ఈ యొక్క శక్తి కార్యములకు కాని చెట్ట తలంపులకు కాని అపవిత్రమైన మార్గములు ఎందుకు కాని ప్రవేశించడానికి మనం పూనుకోము. వీ షల్ నెవర్ ఎంటర్ ఇన్ టు దీస్ మ్యాడ్ డీడ్స్ ఆర్ బ్యాడ్ థాట్స్ ఆర్ అగ్లీ ఐడియాస్ వెన్ వీ బేర్ దిస్ ఇన్ మైండ్ దట్ క్షేత్ర ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇనఫ్. It becomes sanctified by the presence, by the residence of Kshetrajna, who is Jnana Swarupa.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. పరమాత్ముడు అతను అని ఎవరైనా చెప్పినప్పుడు తాను ఏదో ఒక చేయరాని పని చేస్తే మీరే ప్రశ్నిస్తారు, భగవంతుడు అయితే ఈ పని చేస్తాడా అని మీరు ప్రశ్నిస్తారు. అనగా ఏమిటి, చేయరాని పని చేయకూడదు భగవంతుడు, భగవంతుడంటే మంచి కార్యములే చేసేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది మన హృదయానికి తప్పగా అర్థాన్ని బోధిస్తుంటుండాలి.
0: ఏ లిటిల్ ఇన్స్టెన్స్, వెన్ సంబడి సేస్ హీ గాడ్, వీ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ టు బి అబవ్ గాడ్. దేర్ఫోర్ ఇఫ్ గాడ్ డస్ ఎనీథింగ్ ఇంప్రాపర్ వీ న్యాచురలీ క్వశ్చన్ కెన్ హీ బి గాడ్ అండ్ కెన్ హీ డూ లైక్ దిస్, బికాస్ వీ థింక్ ఆఫ్ గాడ్ యాజ్ వన్ హూ ఆల్వేస్ యాక్ట్ ద రైట్ వే.
1: దైవత్వం వరకు కూడా మనం పోనక్కర్లేదు, అతను మహాసాత్వికుడప్ప అని మనం చెప్పినప్పుడు వాడేదో కొంత రాజస్వ సంబంధమైనటువంటి దుర్మార్గంలో పూనుకుంటే మంచివాడైతే ఈ పని చేస్తాడా అని మన నోటి నుంచి ఎప్పుడూ ఆ యొక్క దీన్ని ఉపయోగపెడుతుంటాం.
0: ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ మే కన్సిడర్ ఎ మ్యాన్ సాత్విక్ జెంటిల్ బై టెంపర్మెంట్, బట్ ఇఫ్ దట్ మ్యాన్ హూ ఈజ్ జెంటిల్ బై టెంపర్మెంట్ ఇఫ్ హీఈస్ వన్స్ మోటివేటెడ్ బై యాంగర్ then we begin to doubt, can we call him sattvic?
1: Kanuka manchivadaki ee chetta pani cheyadu ani jagatlo anek mandi kandistune untunnam,
0: and we always condemn if he is really a good man he shall never do this bad deed at all.
1: Adhe reetiga chetrajnudaitunte vaadu ee yokka chetramane deshamlo untunnaru kanuka nenu devude ani nee anukunnappudu chetta karyamlo praveshinchadaniki nee poorukuntava?
0: Will you ever enter into bad deeds, take up bad deeds, when you feel that this Kshetrajna lives within you and that principle of divinity is residing within this body?
1: Kanuka nenu pavitrunni aneetvanti yokka satyanni nivu gurtinchi ee pavitrudainaatvanti nivu pavitramainaatvanti karyamulu ante nee yokka jeevithanni ankitam chesko.
0: When you recognize the sacred principle indwelling within you, you will always try to do good deeds and you will try to sanctify your life with good actions.
1: Kanuka mana yokka degam lopala degeyinatvanti yokka devudu nivasa sthananga erpadutunnadu kanuka ee degam kaadu naa pradhanamu devudu pradhanamu devudu nimittamai degam anetundi tempunu nenu kontha varakunu sakramanitundi reetiga aaradhana salpaane anetundi yokka satyanni kuda meeru gurtinchali.
0: And you must also recognize this truth that this deha or the body is the temple and within that temple resides the dehi or the divine principle, the indwelling principle, and therefore the temple must be kept equally sanctified and holy so that it may be the proper dwelling place for the Lord.
1: దీనిని పురస్కరించుకుని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
0: And it is said that this body is the temple and within this body the eternal principle God dwells.
1: కానీ ఈనాడు దైవము యొక్క మందిరమైన ఈ దేహమును దయ్యాల మందిరంగా మనం మార్చుకోవటానికి కోరుకుంటున్నాం.
0: బట్ టుడే దిస్ బాడీ, దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ డిగ్రేడెడ్ అండ్ డీజనరేటెడ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ ది డెవిల్.
1: ఇంకా దైవ మందిరమునకును దయ్యాల మందిరమునకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా మనం కొంత విచారం చేయాలి.
0: అండ్ యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అండ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ది డెవిల్.
1: దైవ మందిరంలో నిరంతరము కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది.
0: ఇన్ ది టెంపుల్ వేర్ గాడ్ లివ్స్ దేర్ బి ది ఫ్లేమ్ ది ఇటర్నల్ ఫ్లేమ్ బర్నింగ్ షైనింగ్ ఫర్ ఎవర్.
1: ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ గద్దడములు తీరవు.
0: వేర్ దేర్ ఈస్ ది లైట్ బర్నింగ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ దాట్.
1: ఎక్కడ ఈ యొక్క దీపము లేక అంధకారమయంగా ఉంటుంటాదో అక్కడ ఈ దుర్వాసనకు సంబంధించినటువంటి యొక్క గద్దడములంతా కూడా గుంపు కూడుతుంటాయి.
0: అండ్ వేర్ దేర్ ఈస్ అ డెన్స్ డార్క్నెస్ దేర్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ డిఫౌలింగ్ ది ప్లేస్.
1: ఇంతేకాదు మన భారతమునందు కూడాను భీముని యొక్క కొడుకైనటువంటి యొక్క ఘటోద్గతుడు రాత్రి ఎందు యుద్ధము చేసి ఆ చీకటి ఎందు రాక్షసులకు మహాబలంగా ఉంటుంటాదని చెప్పని ఈ కర్ణుడు ఉపయోగపెట్టవలసినటువంటివి అర్జునుడి పైన ఉపయోగపెట్టవలసినటువంటి యొక్క అమ్ములనన్నింటినీ కూడాను ఘటోద్గతుని పైన ఉపయోగపెట్టి ఆ యొక్క శక్తినంతా కూడాను తన్నగింపజేసినాడు ఘటోద్గతుడు.
0: ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది భారత దట్ ఘటోద్గత ఫాట్ డ్యూరింగ్ ది డార్క్నెస్ అండ్ ఆల్ ది యారోస్ వర్ ఎగ్జాస్టెడ్ అపాన్ హిమ్ ది యారోస్ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ అగెన్స్ట్ అర్జున.
1: కనుక చీకటి ఎందు రాక్షసులకు మహాబలం చిక్కుతుంటుంటాదని కూడాను దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
0: ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ రాక్షసాస్ ఆర్ ది ఈవిల్ వన్స్. దే ప్రూవ్ టు బి వెరీ స్ట్రాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ డార్క్నెస్.
1: కనుక మన హృదయం లోపల దైవ జ్యోతి అనేటువంటిది వెలిగించుకోకుండా ఉండిన ఈ రాక్షసులు అనేటువంటి వారు ఇందులో ప్రవేశించి వారి బలమును చాలా పెంచుకుంటుంటారు. అంతేకాకుండా ఈ దుర్గుణములైనటువంటి గర్భిణములు కూడాను ఈ దేహం అనేటువంటి మందిరంలో చేరి ఇంకా దీనిని చాలా అసహ్యకరమైనటువంటి యొక్క స్థానంగా మార్చిపెట్టుంటాయి.
0: ఇఫ్ వీ డు నాట్ కిండిల్ ది ఫ్లేమ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ఇన్ ది ష్రైన్ ఆఫ్ అవర్ బాడీ దెన్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ డెన్స్ డార్క్నెస్ అండ్ దెన్ దీస్ బ్యాట్స్ వుడ్ బి క్రౌడింగ్ దేర్ అండ్ దే వుడ్ ఫిల్ ది ప్లేస్ అండ్ డిఫౌలింగ్.
1: కనుక మన హృదయ మందిరం లోపల నిరంతరము కూడాను జీవన జ్యోతి అనేటువంటి జ్ఞానజ్యోతి, జ్ఞానజ్యోతి అనేటువంటి భక్తి జ్యోతి, భక్తి జ్యోతి అనేటువంటి నామజ్యోతిని మన హృదయంలో ఎప్పుడు కూడాను నిరంతరము అఖండ దీపంగా వెలుగుతుందంతటిగా చూసుకోవాలి.
0: అండ్ వీ మస్ట్ సీ దట్ దిస్ సేక్రెడ్ ఫ్లేమ్ బర్న్స్ ఇటర్నల్లీ ఇన్ అవర్ హార్ట్ ది ఫ్లేమ్ ఆఫ్ నాలెడ్జ్ ది ఫ్లేమ్ ఆఫ్ డివైన్ లవ్ ది ఫ్లేమ్ ఆఫ్ డివోషన్.
1: అట్టి దీపం మన హృదయ మందిరమునందు ఉండిన ఈ దుర్గుణములు అనేటువంటి గర్భిణములు కానీ ఈ దురహంకారం అనేటువంటి రాక్షస కృత్యములు కానీ మన యొక్క మందిరంలో చేరడానికి ఏమాత్రం కూడా స్థానముండదు.
0: యాజ్ లాంగ్ యాజ్ దట్ బ్రైట్ లైట్ బర్న్స్ ఇన్ ది ష్రైన్ ది బ్యాడ్ ఆర్ ఈవిల్ టెండెన్సీస్ ఆర్ ది రాక్షస అండ్ అదర్ డెమోనిక్ టెండెన్సీస్ దే డు నాట్ క్రాస్ ది థ్రెషోల్డ్ ది ష్రైన్.
1: ఇంకా మనం నాలుగు పైన భగవంతుని నామమును నాట్యమాడించాలని ఆ నామములకు తగినట్టుగా మనం తాళములు వెయ్యాలని కొన్ని నగర సంకీర్తన ఎందుకు కూడాను నామ సంకీర్తన ఎందుకు కూడాను మన సత్యసాయి సంస్థల లోపల ప్రధానమైనటువంటి యొక్క దీనిగా మనము నియమించుకున్నాం.
0: అండ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ అవర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్. నామ సంకీర్తన్ దట్ ఈస్ ది హోలీ నేమ్ ఆఫ్ ది లార్డ్ మస్ట్ డాన్స్ అపాన్ అవర్ టంగ్ ఫరెవర్ అండ్ దట్ నామ సంకీర్తన్ అండ్ నగర సంకీర్తన్ దే ఆర్ గివెన్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ యాక్టివిటీస్.
1: నాలుగుతోనే ఎందుకు భగవత్ నామములు అనేటువంటి దాన్ని ఉచ్చరించాలి, మనస్సు ఉచ్చరించవచ్చును కదా అని కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉన్నారు.
0: అండ్ దెర్ ఆర్ సమ్ హూ సే వై షుడ్ వీ అటర్ విత్ ద టంగ్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ సింప్లీ థింక్ ఆఫ్ ది లార్డ్ నేమ్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: భగవంతుని యొక్క నామము ప్రకాశవంతమైనటువంటి దీపము
0: అండ్ లార్డ్ నేమ్ ఈజ్ లైక్ ఎన్ ఎఫల్జెంట్ ల్యాంప్.
1: ఆ భగవంతుని యొక్క నామముతో చేరినటువంటి రూపము అది కామధేను వంటిది, కోరినటువంటి కోరికలంతా కూడా అందించేటువంటి కామధేనుతో సమానము దైవనామము.
0: అండ్ ది ఫామ్ బిహైండ్ దట్ హోలీ నేమ్
2: may be compared to that great cow that comforts upon us all that we desire.
1: శక్తివంతమైనటువంటి కామధేను అయినప్పటికీ మెడకు తాడు కట్టి ఒక కూటమునకు తాను చుట్టెట్టినప్పుడు ఆ కామధేను కూడా ఆ ప్రదేశం నుండి నిలిచిపోతుంటాడు.
2: Even the kamadhenu, if it is settled to one place, it cannot move from that spot. It gets rooted to that spot.
1: Dayamane ekvanti rupamunu, namamane ekvanti tratato, nalukane ekvanti kutane kattivesinappudu, dayam akkade nichipothuntaru.
2: Similarly, the form of God, with the help of the name, which is like a rope, it must be tied to the heart. The heart, which is like the pillar, to which this is bound.
1: ఇంతే కాక ఈ నామ జ్యోతి అనేటువంటిది మన దేహం అనేటువంటి యొక్క గృహమునకు నోరు సింహద్వారం.
2: And our mouth is the main entrance to the house of the body.
1: అయితే మనము సింహద్వారములో దీపం పెట్టడం చేత బయటను లోపల కూడాను దాని వెలుతురును అందించడానికి అవకాశం ఉంటుంది.
2: And when we have a lantern on the threshold near the main gate, the light can be seen without as well as within.
1: Saruka, ee dekham anetunte grahamunaku simhadwaram anetunte yokka naaluku paina naamamu anetunte jyotini veliginchinappudu prapanchikanga manasikanga rendinti endu kudano andhakaramunu nirmoolam chesi prakashavantamainatunte aanandanni kudano manaku chustu vastundi.
2: So this is the sacred flame of the holy name burning bright on our tongue. It gives us light, inward light as well as outward light.
1: Intiye kaaka mana jeevithamune oka vruchanga manam maarchukunnappudu aa vruchham anetunte deeni paina aneka rakamulainatunte pachulanta vachi vaalutuntayi.
2: If we compare our life to a tree, just as many birds come and perch on the branches of the tree, several things come and perch on the branches of this tree of life.
1: ఈ వృక్షం పైన ఉన్నటువంటి యొక్క పక్షులు కేవలం తన యొక్క పదమును ఆరగించేటువంటి నిమిత్తం కూడా రావు, తన విశ్రాంతి తీసుకోవటానికి కూడా వచ్చి వాలుతుంటాయి. వాలినటువంటి యొక్క పక్షులు ఊరికే కూర్చోవు, రెట్టను వేస్తుంటాయి.
2: అండ్ దీస్ బర్డ్స్ డు నాట్ కమ్ ఓన్లీ టు ఈట్ ది ఫ్రూట్, సమ్ టైమ్స్ దే కమ్ టు టేక్ రెస్ట్ ఇన్ అన్ ఐడిల్ మేనర్ అండ్ సమ్ టైమ్స్ దే ఫౌల్ ది ప్లేస్.
1: అట్టి సమయంలో మనం ఏం చేస్తుంటాం, ఒక మన ఇంటి లోపలనే మనం ఇంటి ముందరనే పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షం పైన కాపులంతా కూడి కావు కావు కావు కావు అని అరుస్తుంటుంటే మనకు చాలా విసిగెత్తి చెట్టు కిందికి పోయి ఇచ్చో ఇచ్చో ఇచ్చో అని నోటితో శబ్దం చేస్తూ చేతులు కొడతాం.
2: వెన్ వీ ఫైండ్ ఏ ట్రీ ఇన్ అవర్ కోర్ట్ యార్డ్ అండ్ వీ ఫైండ్ ఏ గ్రూప్ ఆఫ్ క్రోస్ ఇండల్జింగ్ ఇన్ ఏ కోరస్ అండ్ క్రియేటింగ్ ఏ న్యూసెన్స్ టు అస్, వాట్ డూ వీ డూ? వీ జస్ట్ గో అవుట్ and beat our hands, shout with our hands, and then also shout with our mouth, so that these crows may be scared away.
1: ee rendu shabdamulu cheyatam cheta aa vrutham paina valanetunte pachulam takudani egiri pothuntai.
2: And when we produce these two sounds simultaneously, all the crows are chased away from the branches.
1: Kanaka mana jeevita vrutham paina unnatunte ee durgunamulanetunte pachulu povalanukunnappudu manamu నోటితో నామమును చేతితో తాళమును వేసినప్పుడు ఆ జీవిత వృక్షం పైన ఉన్నటువంటి పక్షులంతా ఎగిరిపోతుంటాయి.
2: సో వెన్ దీస్ బర్డ్స్ విచ్ మే బి కంపేర్ టు ద ఈవిల్ టెండెన్సీస్ బ్యాడ్ టెండెన్సీస్ వెన్ దే కమ్ అండ్ పర్చ్ ఆన్ ది బ్రాంచ్ ఆఫ్ అవర్ లైఫ్, వాట్ షుడ్ వీ డూ? వీ మస్ట్ ట్రై టు డ్రైవ్ దెమ్ అవే విత్ ది నేమ్ ఆన్ అవర్ లిప్స్ అండ్ విత్ ది తాళా విత్ అవర్ హ్యాండ్.
1: ఈ రెండింటి ద్వారా కూడా ఆ పక్షులు లేచిపోతాయి. పక్షులు లేచినంత మాత్రమున మనకు దాని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
2: ది బర్డ్స్ ఆర్ స్కేర్డ్ అవే అండ్ ఆర్ చేస్డ్ అవే బై ది కంజంక్షన్ ఆఫ్ దీస్ టూ, బై ది అటరెన్స్ ఆఫ్ ది నేమ్ అండ్ బై క్లాపింగ్ అవర్ హ్యాండ్స్. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ గెయిన్?
1: పక్షులు ఉండటం చేత వృక్షం కింద మాలిన్యం ఏర్పడుతుంటున్నది.
2: అండ్ వెన్ ది బర్డ్స్ రిమైన్ ఆన్ ది బ్రాంచెస్ ది షాడో అండర్ నీత్ ది ట్రీ ఇట్ ఈస్ ఆల్ బిఫౌల్డ్.
1: ఇప్పుడు ఆ పక్షులు లేచిపోవడం చేత ఈ వృక్షము కింద పరిశుద్ధత ఏర్పడింది.
2: అండ్ నౌ దట్ ది బర్డ్స్ హ్యావ్ గాన్ అవే ఆల్ ది ప్రిసింగ్స్ నియర్ ద ట్రీ దే హ్యావ్ బికమ్ ప్యూర్ అండ్ క్లీన్.
1: పోని తిరిగి వచ్చి వాళ్ళు కదా అని మనం ప్రశ్నించవచ్చు.
2: యు మే క్వశ్చన్ ది బర్డ్స్ మే కమ్ బ్యాక్ అగైన్.
1: కానీ ఈ విధమైనటువంటి శబ్దము మనము నిత్యము చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటుంటే ఇంకా ఆ వృక్షం పైన వాడడానికి ఆ పచ్చులు ఆ వైపును కూడా రావు.
2: సో ఇఫ్ వీ కంటిన్యూ టు మేక్ దిస్ సౌండ్ విత్ ది మౌత్ యాజ్ వెల్ యాజ్ విత్ అవర్ హ్యాండ్ ది బర్డ్స్ కెనాట్ రిటర్న్ టు ది బ్రాంచెస్ ఎట్ ఆల్.
1: కనుక చిత్తశుద్ధి చేసుకోవడానికి దుర్గుణములు అనేటువంటి పచ్చును వాడకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంగానే మనం చూసాలి.
2: టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ టు ప్రివెంట్ దీస్ బర్డ్స్ ఆఫ్ ఈవిల్ కమింగ్ అండ్ పచ్చింగ్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ అవర్ లైఫ్ దాట్ మస్ట్ బి అవర్ ఎయిమ్.
1: పచ్చులు వాడకుండా ఉండాలి అనుకుంటుంటే మనం నిరంతరము నామస్మరణ అనేటువంటి శబ్దం జరపాలి.
2: వీ మస్ట్ కంటిన్యూస్లీ చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సో దట్ these birds may not return again and sit on the branches.
1: మన యొక్క నాలుక చాలా పవిత్రమైనటువంటిది.
2: The tongue of man is the holiest.
1: జిహ్వే రసజ్ఞ మధురప్రియం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని బోధించారు.
2: The tongue is the sacred instrument of man because it can utter the sweet and delicate and tender name of the Lord.
1: Kanuka pavitramainatundi nalukuku pavitramainatundi padamulu pavitramainatundi yokka padarthamune andinchali kani apavitramainatundi padamulu apavitramainatundi yokka padarthamulu ee nalukuku andincharadu.
2: Therefore we must never feed this tongue with impure sounds or with impure things are with impure material because the tongue by itself is sacred and holy.
1: Saraka yuvakulainatundi meeru ee pavitramainatundi chikkuku pavitramainatundi palakunu andinchadaniki meeru konukotamu ee summer class lokala pradhanamainatundi yokka deeniga meeru vishwasinchali.
2: And you must believe that it is one of the most fundamental things learned from the summer course that you should always feed your tongue which is sacred with sacred sounds and sacred words.
1: Inka mana kannulu untunnayi idi pavitramainatundi yokka drishyamunu darshinche nimittamai vachinatundive kaani lekapothe jagattununta chudadaniki vachinatundi kannulu kaavu idi kevalam pattikayala antivu kaavu.
2: We have eyes and eyes are compared in Telugu to the fruit of the cotton tree, the unripe fruit of the cotton tree, because it is also round. Because these eyeballs are round, we should not use these eyeballs for wasteful purposes, looking at all objects. The purpose of the eyes is to look at good things alone.
1: Suradasu yokka charitra aneka mandiki telise undavachu.
2: Many may be familiar with the story of Suradasu.
1: Suradasu netrahinudu.
2: Suradasu was blind.
1: Aithe atti Suradasuku కృష్ణుడు అనుగ్రహించి ఒకనొక దినమున సూరదాస్ నీకు నేత్రం నుంచి నన్ను దర్శించుకోవడానికి తగినటువంటి అవకాశం నీకు అందిస్తాను, నీకు నేత్రం ఏమైనా కావాలా అని ప్రశ్నించాడు.
2: ఇన్ హిస్ ఇన్ఫినిట్ మెర్సీ లార్డ్ కృష్ణ వన్ డే సెడ్ టు సూరదాస్, సూరదాస్ డూ యూ వాంట్ మీ టు గ్రాంట్ యూ విజన్ సో దట్ యూ మే లుక్ ఎట్ మీ.
1: అప్పుడు సూరదాస్ చెప్పాడు, కృష్ణ కళ్ళుండి కుట్టులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నిరదై.
2: దెన్ సూర్దాస్ సేడ్, దో ద పీపుల్ హ్యావ్ ఐస్ బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ యువర్ గ్రాండ్ ఫామ్.
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నిరదై.
2: దో పీపుల్ హ్యావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్ దేర్ఫోర్ దే ఆర్ డెఫ్ టు ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ హోలీ నేమ్.
1: కన్నులున్నటువంటి వారందరూ నిన్ను చూస్తున్నారా కృష్ణ, చెవులున్నటువంటి వారందరూ కూడా నీ వేణుగానాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారా కృష్ణ, కనుక నీ వేణుగానమును అందించేటువంటి యొక్క చెవులు నీ దివ్య స్వరూపాన్ని దర్శించుకునేటువంటి కన్నులు నాకు కావాలి, కానీ ఈ ప్రపంచం చూసేటువంటి కన్నులు లోకంలో కావలసినంత మందికి ఉంటున్నాయి, ఉండి ఏమి ప్రయోజనము?
2: దెన్ సూర్దాస్ సేడ్, మెనీ పీపుల్ హ్యావ్ ఐస్ అండ్ ఇయర్స్ but they do not use it for the purpose of looking at your scintillating form and listening to your enchanting name. But I want those eyes that always visualize your grand form. I want those ears which always listen to the celestial harmony of your song.
1: Prahladudu kudanu atte cheppadu, అయ్యా చెవులు ఉంటున్నాయి, ఎందుకోసము దేహం అనేటువంటి కొండలో ఒక కుహరాన్ని ఒక చెవు కనపడతా ఉంది అన్నాడు.
2: అండ్ ప్రహ్లాద ఆల్సో సేడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్, దీస్ ఇయర్స్ ఆర్ లైక్ ది కేవ్స్ ఇన్ ద మౌంటైన్ ఆఫ్ ది బాడీ.
1: ఇంకా మన కన్నులు ఉంటున్నాయంటే చచ్చిన ఒక గొర్రె కన్నులు కదా ఎప్పుడు తెరుచుకొని చూస్తూనే ఉంటున్నాయి, అట్లా ఉంటున్నాయి, ప్రయోజనం ఏంటి? దృష్టి రహితమైనటువంటిది. దృష్టి అంటే జ్ఞానము, జ్ఞాన స్వరూపుణ్ణి చూడనటువంటి దృష్టి దృష్టి కాదు.
2: అండ్ ది ఐస్ విచ్ ఆర్ ఆల్వేస్ వైడ్ ఓపెన్, దే ఆర్ కంపేరబుల్ టు ది ఐస్ ఆఫ్ ది గోట్ ఆర్ ది షీప్, బికాస్ దే డు నాట్ హ్యావ్ దట్ లైట్ బిహైండ్ ది ఐస్, దట్ లైట్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈగర్నెస్ టు నో ద రియల్ ట్రూత్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుక మన కన్నులు ఉన్నటువంటి అంతా కూడా ఏదో మన తల్లిదండ్రులు దర్శించుకోవటానికి, పెద్దలు దర్శించుకోవటానికి, ఇంకా పవిత్రమైనటువంటి యొక్క సుందర ప్రపంచమునంతా కూడా చూడడానికి కానీ, ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క దీనిని మనము మరల్చుకోవటానికి ఈ కన్నులు ఉపయోగపెట్టుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ యూజ్ అవర్ ఐ ఫార్ లుకింగ్ ఎట్ థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ ఓన్లీ సెల్ఫిష్ ఆర్ పెట్టీ నేచర్, బట్ వీ మస్ట్ యూజ్ దెమ్ టు లుక్ ఎట్ అవర్ పేరెంట్స్, గాడ్ అండ్ అవర్ ఎల్డర్స్ అండ్ గుడ్ థింగ్స్ అలోన్.
1: కానీ ఈనాటి యువకులు బజారులకు పోయిన తక్షణమే పెద్ద పెద్ద వాల్పోస్టర్ గా ఉన్నటువంటి సినిమా పిక్చర్ చూడటానికి ముందు దృష్టి ప్రవేశపెట్టారు.
2: బట్ టుడే ది ఐస్ ఆఫ్ అవర్ యంగ్ మెన్, దే ఆర్ డైవర్టెడ్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ దే గో టు ద మార్కెట్ బై ది పోస్టర్, ది బిగ్ సైజ్ బ్యానర్స్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్ బేస్డ్ ఆన్ ది వాల్.
1: ఇలాంటి దృష్టిని మనము ప్రవేశపెట్టినా మన జీవితమే ఒక దృష్టిలో పడిపోతుంది.
2: సో ఇఫ్ వీ డైవర్ట్ అవర్ అటెన్షన్ టు సచ్ ఆబ్జెక్ట్, వీ గెట్ లాస్ట్ ఆల్ టుగెదర్.
1: తద్వారా మన హృదయమని మానవత్వాన్ని కోల్పోతుంది.
2: అండ్ దేర్ బై అవర్ హార్ట్ వుడ్ బి డివైడ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కనుక దైవ నివాసమైనటువంటి యొక్క ఈ హృదయం లోపల ఈ విధమైనటువంటి దుర్గుణములకంతా చోటు ఇవ్వటం చేత మన జీవితం అనేటువంటిది ఒక వానవత్వంగానో లేక దానవత్వంగానో మార్చుకుంటాం.
2: Thus, if we give place to evil thoughts and bad tendencies, if we degrade this temple of the Holy Spirit, our body, to such foul purposes, then the very purpose of our life would be lost.
1: Priya Vidyarthulara, meeru ee yokka nela rojulu ikkada anubhavinchinatundi aanandamunu mee hrudayamlo bhadram chesukoni meeru mee sattanuku vellina tarvata ee durabhyasamulu ee dusthangamulu దుశ్చేష్టలు ఈ దుర్భావములు దుష్సంకల్పములు మీ హృదయమునందు చేరకుండా ఉండే నిమిత్తమై నిత్యము తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క ధ్యానము మీరు చేస్తున్నారో, ఏ పవిత్రమైనటువంటి నామస్మరణ చేస్తున్నారో, అట్టి నామస్మరణ ధ్యానమును మీరు మీ స్థానం నందు కూడాను మరవకుండా దానిని అట్టనే కంటిన్యూ చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
2: అండ్ డియర్ స్టూడెంట్, when you return to your respective places, you must avoid bad company and bad friends. Therefore, you must fill your mind with good thoughts and noble, elevating company. And therefore, you must continue to chant the holy name of the Lord. And you must continue this practice of Naam Sankirtan in the early hours of the day. And remember the name of the Lord all through the day.
1: Okay. బృందావనం నందున ఆశ్రమే ఉండినంత కాలము 4 గంటలకు 5 గంటలకు లేట మాత్రమే మనం అభ్యాసం చేసి తిరిగి మన గ్రామంలోకి వెళ్లినంత మాత్రం 9 గంటలకు 10 గంటలకు లేచేటువంటి ప్రయత్నానికి మనం పూనుకుంటుమా, ఇంకా మనకంటే బుద్ధి తక్కువ మనకి ఇంకొకరు కనిపించడు.
2: దో యూ హ్యావ్ డెవలప్డ్ ది హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ అప్ అర్లీ ఇన్ ది మార్నింగ్ ఎట్ 4 or 5, వెన్ యూ రిటర్న్ హోమ్, ఇఫ్ యూ వన్స్ మోర్ రిలాక్స్ ఇన్ టు ది ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ అప్ ఎట్ 9 o'clock ఇన్ ది మార్నింగ్, దెన్ there will be no other person who is more ideal than you.
1: Neeku neeve avamana parchukunnatundi vaadu ayipothavu.
2: Then you will be humiliating yourself.
1: Meeru tellavaru jamuna padaka nunchi leche samayam lopala lechi chakkaga akkade kurtoni oka chinna prarthana cheyandi.
2: And when you get up in the morning, just sit up on your bed and think of the Lord.
1: Nenu ఈ పడక నుంచి నేను లేచినాను, కనుక నేను ఇప్పుడు పడక అనేటువంటి ఒక గర్భం నుంచి నేను పుట్టినట్టుగా భావించుకోను.
2: సో థింక్, ఐ హావ్ గాట్ అప్ ఫ్రమ్ దిస్ బెడ్, దేర్ ఫోర్ దిస్ బెడ్ ఈజ్ లైక్ ది వూమ్ ఫ్రమ్ విచ్ ఐ హావ్ ఎరిజెన్, ఐ హావ్ టేకెన్ బర్త్.
1: కనుక ఇప్పుడు పుట్టినాను,
2: am just born.
1: భగవంతుడా, ఈ పుట్టించినటువంటి యొక్క నీవు ఇప్పటి నుంచి కూడాను నాకు సద్వాక్యములు, సద్భావములు, సత్సింతనలు, సత్సంగములు నాకు కల్పించి, నాకు నా చేత సరి అయినటువంటి పనులు చేపించి, నా నోటిన సరి అయినటువంటి పదములు పలికించి, నా చేతి లోపల అనేక రకమైనటువంటి పవిత్రమైనటువంటి పూజలు కార్యములు కూడా చేయించి, నా కన్నులకు చక్కని దృష్టించి, నా యొక్క సర్వేంద్రియములకు కూడాను పవిత్రమైనటువంటి యొక్క పనులు చేకూర్చి, నన్ను ఈ యొక్క జీవితం సార్థకం చేయాలి, ఇదిగో నీ పైన భారం వేసి నేను ఇంకా నా యొక్క కర్తవ్యానికి నేను కూరుకుంటున్నానని, నీవు ఈ పడక నుంచి లేచిన తక్షణమే తన పైన భారం వేసి తనకు మంచి గుణములు ఇమ్మని ప్రార్థించి నీ కార్యంలో కంకణం కట్టుకో.
2: సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ యూ త్రో ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ యువర్ బర్డెన్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్ అండ్ ప్రే టు ద లార్డ్ టు గైడ్ యూ ఇన్ ద పాత్ ఆఫ్ లైఫ్ and to always bestow upon you good thoughts and to give you good company and to give you noble ideas which always serve as uplifting factors in life.
1: తిరిగి నీవు రాత్రికి పండుకునే సమయం లోపల నీవు తిరిగి పుట్టిన బెడ్ లోపలకే పోతున్నావు కనుక అదే నీవు మరణంగా నిలుస్తుంది.
2: When you go back to bed at night, you are returning to the same bed from which you have awakened in the morning. Therefore, imagine that this is a state of death.
1: తిరిగి నేను పోతున్నాను స్వామి, నీ పైన భారం వేసి నాకిచ్చిన ఈ యొక్క పని 24 గంటలు నేను ఏదో చేసినాను, కానీ ఇందులో తప్పు ఒప్పు నేను చాలా విచారించి చేసినాను. నీ పైన భారం వేసి చేసినటువంటి కనుక తప్పులుగా ఉంటుంటే, తిరిగి అట్టి తప్పులు చేయనివ్వకుండా మంచివిగా ఉంటుంటే, వాటిని ఇంకా అభివృద్ధి పరిచేటట్టుగా నాకు అనుగ్రహాన్ని ఇచ్చి నన్ను నీలో చేసుకోమని చెప్పని, ఇదిగో నీ చేసినటువంటి కార్యములు నీకు అప్పజెప్తున్నాను అని తనకు అప్పజెప్పి తనలో చేరుకో. అప్పుడు నీకు కర్మశేషం ఏమాత్రం కూడా మిగలటానికి వీలుండదు.
2: సో వెన్ యు గో టు బెడ్ ఎట్ నైట్ యు సే ఐ హావ్ షిఫ్టెడ్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ టు యూ, ఐ హావ్ యాక్టెడ్ అకార్డింగ్ టు యువర్ ఆర్డర్, ది 24 అవర్స్ ఐ హావ్ స్పెంట్ ఇన్ ది వర్క్ దట్ ఈస్ ఆర్డైన్ టు మీ, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎమిస్, O Lord, in your infinite mercy, please forgive me and guide me along the proper path.
1: Kanuka puttinappudu tanapaina baadhyata vesi manam karyam lopala kaalu pettatam, tirigi manam parundeyatundi samayam lopala tanaku appa cheppi tappunu tirigi emaina kotta varaku cheyakunda undadaniki mananam chesi tirigi manaku jeevitham lopala manam nidra lopala manam bayal deratam.
2: So at the birth, every day in the morning, we must enter the world of action by having implicit faith in God, and we must return to bed at night with the same spirit of entrusting all our burdens and responsibilities to God and requesting God to keep us in the right path and to help us.
1: Kanuka manam nityamu ee rakamulainatvanti yokka tanapaina paadhyata vesi mana yokka nityakrutyamlo kaalu pettamu, తనకు అప్పజెప్పి మన జీవితం అతనిలే చేర్చుకోవటము, ఈ రకమైనటువంటి ప్రార్థనలు మనం నిత్యము చేస్తుంటే ఇంకా తప్పులు రావటానికి కానీ, ఆ పాపకరమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించడానికి కానీ ఏమాత్రం కూడాను వీలుండదు. అంతేకాక మనకు పాపమును కూడాను అంటాం.
2: సో ఇఫ్ వీ స్పెండ్ అవర్ డే బిగిన్ అవర్ డే విత్ దిస్ ప్రేయర్ అండ్ ఎండ్ ది డే విత్ ది సేమ్ ప్రేయర్ విత్ ది ప్రేయర్ దట్ స్వామిజీ హ్యాస్ నౌ క్లారిఫైడ్, దీస్ ప్రేయర్స్ will help us to steer clear of all evil and to sanctify our lives and to reach higher altitudes of being.
1: Inka aa prarthana jarigina tarvata prathuna snanam chesina tarvata meeka nee snanam chese samayamlo nee anavasaramainatundi chaatto nee ee snanam chese daniki bhagavat naamam santukuntu nee snanam chestura aa bhagavat roopamuniki nee abhishekam chesinatundi vaadaipothavu.
2: So even during the time of taking the bath, if you go on remembering the name of the Lord, it will be just like washing the palm of God with water, offering abhisheka to the Lord.
1: Neevu phone chestunnavu edo maatladukuntu oka kukka tinnattuga tinatam prayojanam kaadu, neevu motta modati pettanu naa aatma swaroopudainatundi bhagavantuniki andistunnanu ani neevu aa rakamga neevu భుజించు, అది భగవత్ నైవేద్యంగా పోయి అది ప్రసాదంగా అవుతుంది కానీ ఒక ఆహారంగా ఉండదు, సర్వ దోషములు కూడా పరిహారం అయిపోతుంది.
2: అండ్ వెన్ యూ టేక్ ఫుడ్ ఆల్ ది ఈవిల్స్ ఆర్ ఎలిమినేటెడ్ if we offer the first morsel of food to the Holy Lord, I am offering this as the holy naivedya, and then if you begin to eat, it becomes the prasad of the Lord. It is not mere ahara, but it is the sacred gift that is bestowed upon man by the Lord.
1: Prasadamu dosarahitamainatunte amrita swarupam annaru.
2: And prasada is the very embodiment of elixir or amrita.
1: Deeniki గీతలో చెప్పినట్టు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి, ఈ మూడు శుద్ధులను మనం చూసుకోవటం అనేటువంటిది సాధ్యము కాదు. కనుక ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరు తెచ్చారు, చెప్పినవాడు మంచివాడా, అందినవాడు మంచివాడా, నేను వండినవాడు మంచివాడా, ఇవన్నీ చూసుకోవాలంటే మానవత్వానికి సాధ్యం కాదు. కనుక ఎవరైనా వండుకోని, ఏ పాత్రలోనైనా వండుకోని, ఏ షాప్ నుంచినైనా తీసుకురాని, తన ముందు పెట్టినప్పుడు భగవత్ అర్పితం చేసి నువ్వు పూజించు, సర్వ దోషములు కూడా నువ్వు పరిహారం అయిపోతాయి.
2: And it may not be possible nowadays to insist upon patra shuddhi, that is the vessel must be pure, and the man who prepares the food must be pure, and the material with which the food is prepared must be pure, and it may not be possible to insist upon these things nowadays. However impure the food may be, if it is offered, if the first morsel that we take is offered to the Lord, it gets utterly sanctified, it becomes quite pure.
1: మీరు మీ మీ గ్రామంలోకి వెళ్లిన తర్వాత అక్కడ సత్యసాయి సేవాదళంలో, సత్యసాయి సంఘంలో ఉంటుంటాయి. అందులో కూడా నువ్వు చేరుకుని ఈ సేవాదళం ద్వారా కూడాను, ఈ సేవను కూడాను మీరు సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా చేయండి.
2: When you return to your places, there you may be having సత్యసాయి సేవాదళ and సత్యసాయి సేవా సమితి. You join those organizations and try to take active part in them.
1: చేతనంత వరకు కూడాను దీనులకు సహాయంగాను, కష్టపడేటువంటి వారికి ఏదో వారికి తగినటువంటి యొక్క ఆదర్శంగాను మీరు కొంతవరకు వెలగి వారికి తగినటువంటి యొక్క ఉపకారం చేయడానికి కూడాను ఈ చిత్తమును అంగీకరించాలి.
2: ఆల్వేస్ ట్రై టు హెల్ప్ దోస్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ట్రబుల్, దోస్ హు ఆర్ సఫరింగ్ అండ్ దోస్ హు ఆర్ పూర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎలిటిల్ ఇన్సిడెంట్.
1: మాణిక్యవాచకరణి తమిళనాడు లోపల చాలా పవిత్రమైనటువంటి యొక్క కవి, మానవుడు కూడా.
2: దేర్ లివ్డ్ ఇన్ తమిళనాడు ఏ పోయట్ అండ్ ఏ హోలీ మ్యాన్ నేమ్డ్ మాణిక్యవాచకర్.
1: అతను నిరంతరము కూడాను వీధి వాకిల లోపల కూర్చొని, ఒక వీధి అరుగు పైన కూర్చొని ఏదో భగవంతుని యొక్క వాక్యములను చక్కగా గానం చేస్తుండేటువంటిది, ఆ గానము లోపల కూడాను చక్కని పదములు వచ్చేటువంటిది, మాణిక్యం వంటి పదములు వచ్చడం వల్లనే అతనికి మాణిక్యవాచకర్ అని పేరు పెట్టారు.
2: యూస్ టు సిట్ ఆన్ ఏ పయాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ and used to chant the name of the Lord in beautiful words, words which are like the shining gems. Manitya means gem, Manitya Vachaka, words which are pure and resplendent as gems. Therefore he is given the name Manitya Vachaka.
1: Atanu oka pavitramainatundi yokka aadarshanni seva kinda prajalaku andistu vachadu,
2: and he gave the message of one way of service to mankind.
1: Atanu తిరిగి తిరిగి పెద్ద వర్షం కురుస్తుండగా ఒక వసారాలో వెళ్లి ఎవరూ లేనటువంటి ప్రదేశంలో చిన్న స్థలంగా ఉంటుంటే అక్కడికి వెళ్లి పండుకున్నాడు పాపం.
2: వన్ డే ఇట్ వాజ్ రెయినింగ్ హెవీలీ అండ్ మాణిక్య వాచకర్ సాట్ షెల్టర్ ఫ్రమ్ ది రెయిన్ ఇన్ ఎ లిటిల్ వెరండా.
1: ఇంత లోపలనే ఎవరో ఒకరు వచ్చారు, అయ్యా వర్షం ఎక్కువగా కురుస్తుందా, అది నాకేమైనా చోట ఉందా అన్నారు.
2: అండ్ అనదర్ మ్యాన్ కేమ్ అండ్ సెడ్, కెన్ యూ allow me to take shelter here.
1: Tappaka tharam undira nayana ani lopala pichadu.
2: Manikya Vachakar said, yes, there is room, my brother, come on.
1: Avanu pandukovadaniki tagina tharam maatrame untundi.
2: So the space was just enough for one man, Manikya Vachakar. Still he accepted to help the other man also.
1: Nayana ఇంతవరకు నేను పండుకోవడానికి తగినటువంటి స్థానం ఉంటుందని, నీ వచ్చావు కాబట్టి ఇద్దరు పుట్టుందాం రా, స్థలం తగ్గి సరిపోతుంది అన్నారు.
2: టిల్ నౌ ద స్పేస్ వాజ్ ఇనఫ్ టు స్ట్రెచ్ మై సెల్ఫ్, నౌ ఐ వాంట్ టు గివ్ యూ ఆల్సో షెల్టర్, లెట్ అస్ బోత్ సిట్ అప్.
1: ఇంత లోపల మరొకరు వచ్చాడు.
2: అండ్ అనదర్ మ్యాన్ కేమ్,
1: ఏమయ్యా ఇక్కడ ఏమైనా స్థానం ఉంటుందా, లేదా తల దాచుకోవడానికి వర్షం కురుస్తుందా అని ప్రార్థించాడు.
2: అండ్ హీ రిక్వెస్టెడ్, can you give me shelter, is there any room here?
1: Ah, tappaka undira nayana ani atanni pichadu.
2: And Manikya Vachakar said, yes, come in.
1: Inta varaku memu kurchovadaniki stalam untundali, neevu kuda vaste mukkuru nilchukundavarani saripothundi annadu.
2: Till now we had space to sit. Both of us had space enough to sit. Now that we are three, let us all stand up.
1: కనుక నిత్య ఉపకారం ఎంత పవిత్రమైనదిగా మనకు పోల్చుకుంటుందా చూడండి. అయ్యా నేను పండుకోవటానికి స్థలముంది, మీరు ఎవరు రావటానికి లేదు, ఫోన్ చెప్పానంటే వారికి ఎంత అపకారమైంది. నాయన నేను పండుకున్నాను, ఇద్దరు ఉన్నారు కాబట్టి కూర్చుందాం రాండి, ముగ్గురొచ్చాం కాబట్టి నిల్చుకుందాం రాండి. ఈ రకమైనటువంటి త్యాగం బోధిస్తూ వచ్చాడు మాణిక్యవాచకర్.
2: అండ్ మాణిక్యవాచకర్ థాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అకామిడేషన్ అండ్ హెల్పింగ్ ది అదర్ మ్యాన్. He did not say, get away, there is no space, there is space only for myself to stretch. When two people came, there was space enough to sit. When three people came, there was space enough to stand.
1: మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇంత ఆహారమే నీకు కావలసినటువంటి మూడు పిటికళ్ళు ఆహారం నీ దగ్గర ఉంటుంటే ఎవరైనా వచ్చినప్పుడు అయ్యా ఈ మూడు నేను తినటం బదులు నీ ఒకటిన్నారా నేను ఒకటిన్నారా తిందాం రండి అని వాళ్ళకి ఈ రకమైనటువంటి యొక్క త్యాగం లోపల యువకులు ముందంజ వెయ్యాలి.
2: Suppose you are having three marshals of food and you are travelling. You find another man who is in need of food. You must cultivate the spirit of sacrifice and you must part with one marshal with one handful of food with the other man.
1: Itti pavitramainatundi aahara vikaramni yende kaakunda mana jeevitam anta kudanu itarulato panchukuneetundi deeniki prayatnam chesinappudu అప్పుడే ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని మనం సార్థకంగా గావించిన వారం అయిపోతాం. నోటితో ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం అనుకుంటూ మన క్రియ లోపల మాత్రము సర్వభూతానాం అనేటువంటి లేకపోతే ఇది ఏమాత్రం కూడా మనము శ్రవణం చేసినందుకు కానీ ఉచ్చరించినందుకు కానీ ఇది పవిత్రం కానేరు.
2: నాట్ ఓన్లీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఫుడ్, ఇన్ ఆల్ అదర్ మ్యాటర్స్ we must cultivate this attitude of sharing with others all the good things of life that we have, and only then we shall be able to put into practice that great principle, Ishvara Sarva Bhutana, finding Ishvara in within every creature. There is no use of simply proclaiming that principle without practicing it in daily life.
1: Meerandaru kodanu swami ante ati prema, స్వామిని ఆరాధన చేసుకోవటము స్వామిని ప్రేమించుకోవటము ప్రధానమైనటువంటిది కాదు. దానితో పాటు ఒకవైపున స్వామిని పూజించటము మరొక వైపున స్వామి ఆజ్ఞను పూర్తిపెట్టడంలో ప్రయత్నం చేస్తే అది మన యొక్క జీవితానికి పూర్తి అందత్వాన్ని అందిస్తుంది. ఏ విధంగా మనం గౌరవంగా మనం పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటున్నామో వాటి పదములు కూడాను మనం అంతా విశ్వాసంతో ఆచరణలో పెట్టుకోవడానికి కూడాను పూనుకోవాలి.
2: All of you have great love for Swami. All of you adore Swami. But there is no use if you ignore the teachings of Swami without implementing them. It will be of no use at all.
1: Meer poojinchakapoyinappudikini paravaledu, preminchakapoyinappudikini paravaledu, maatalanu vishwasinchi aacharanalo pettadaniki konukondi, tappaku Swami mee venta gantane untuntaru.
2: You may not love, you may not adore, but if you believe in the truth of the word, if you try to enforce it in daily life, that is enough, and Swami's grace will always be with you. It will be always along with you in the path of life.
1: ఒకవైపున స్మరించుకుంటూ దానిని ఉపయోగం పెట్టుకోకుండా పోయినప్పుడు మనకి ఏమీ ఫలితం ఉంటుండదు. మనకి ఏదో 103 టెంపరేచర్ వచ్చినప్పుడు పెరిసిన ఇంజెక్షన్ అనుకుంటే మన టెంపరేచర్ తగ్గదు. నీవు పెరిసిన ఇంజెక్షన్ అని చెప్పి నీవు స్మరించకుండా పోయినా పర్వాలేదు, పెరిసిన ఇంజెక్షన్ తీసుకో, జ్వరం తగ్గిపోతుంది.
2: It is of no use if you simply utter the name, but if you do not follow and implement the good things, it is of no use. It is just like uttering the name of penicillin when you are running high temperature. Only when the injection is given into the body, then the temperature can be brought down.
1: కనుక మొట్టమొదటి దానిని తీసుకో, అప్పుడు తగ్గిపోతుంది.
2: First, take it into your system. Let it be injected into your system. Then the fever subsides.
1: నీకు ఆకలి అవుతున్నప్పుడు పొటాటో చపాతి పొటాటో చపాతి పొటాటో చపాతి అంటే నీ యొక్క పొట్ట నిండదు. ముందు పొటాటో చపాతి అనకపోయినా పర్వాలేదు, కన్ను మూసుకునైనా తినేసే పొట్ట నిండుతుంది.
2: వెన్ యు ఆర్ హంగ్రీ, యువర్ హంగర్ కెనాట్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ యూ సింప్లీ అట్టర్ ది నేమ్ ఆఫ్ పొటాటో అండ్ చపాతి, పొటాటో అండ్ చపాతి. ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ అట్టర్ ది నేమ్, ఇఫ్ యూ టేక్ పొటాటో అండ్ చపాతి, యువర్ హంగర్ కెన్ బి సాటిస్ఫైడ్.
1: కనుక మనము చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ వినడానికి ప్రయత్నం చేసుకోవడంలో ప్రయోజనం ఉండదు.
2: ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఇఫ్ యూ సింప్లీ లిసన్ అండ్ లిసన్, బట్ ఇట్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వాట్ యూ లిసన్ టు.
1: ఈ నెల దినమును కూడాను మీరు విన్నటువంటి విషయాలంతా కూడాను మీరు అప్పుడప్పుడు మననం చేసుకుని దాన్ని తగినటువంటి రీతిగా నేను ప్రాక్టికల్స్ లో పెడుతున్నానా లేదా నేను అభ్యాసంలో దీన్ని అనుభవిస్తున్నానా లేదా అని మధ్య మధ్యలో మీరు మననం చేసుకుంటూ పెట్టకుండా పోయినా తిరిగి దాన్ని పెట్టడానికి ప్రయత్నపూర్వకంగా మీరు ముందంజ వేయడానికి చూసుకోవాలి.
2: అండ్ యు మస్ట్ ట్రై టు రివ్యూ అండ్ రిమెంబర్ ది లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ దట్ యు హావ్ లిసన్ టు డ్యూరింగ్ దిస్ మంత్ అండ్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ యు మస్ట్ నవింగ్ అండ్ డిస్క్రిమినేట్ అండ్ జడ్జ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ ఫార్ హ్యావ్ ఐ సక్సీడెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దోస్ వర్డ్స్ అండ్ హౌ ఫార్ హ్యావ్ ఐ ఫెయిల్డ్ అండ్ దస్ యు మస్ట్ ట్రై టు సెట్ రైట్.
1: మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లి చేరే లోపలనే మొట్టమొదట మీ తల్లిదండ్రులకి మీలోని మార్పును కల్పించాలి, చూపించాలి.
2: అండ్ యువర్ పేరెంట్స్ మస్ట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రాన్స్ఫార్మేషన్ దట్ హ్యాస్ కమ్ అబౌట్ యూ యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్.
1: కనుక మొట్టమొదట మీ ఇంటిలో అందరికీ ఆనందాన్ని ఇచ్చి తదుపరి మీ గ్రామంకంతా ఈ ఆనందాన్ని పంచడానికి మీరు పూనుకొని మీ జన్మను ఒకవైపున సార్థకం చేసుకుని భారతీయ సంస్కృతిని తిరిగి మీరు ఉద్ధరించడానికి తగినటువంటి యొక్క శ్రద్దాభక్తులు మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: సో వెన్ యూ రిటర్న్ హోమ్ యూ మస్ట్ ట్రై టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ది చేంజ్ దట్ హ్యాస్ కమ్ అబౌట్ యూ అండ్ యూ మస్ట్ ట్రై టు మేక్ యువర్ పీపుల్ హ్యాపీ అండ్ యూ మస్ట్ అప్హోల్డ్ ది గ్రేట్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ యూ మస్ట్ ఫుల్ఫిల్ యువర్ లైఫ్ అండ్ యూ మే సి

0: प्रथमजारुतस्य
1: प्रजापतिः प्रथमजारुतस्य

0: காய பரகிதேஸ்ய பிரேமஸ்வரூப்ல
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்
0: தயகல ஹுதயம் சத்தியமுதோ கூடின மாட சேவதோ கூடின தேகமு எட்டி பாதலகு எட்டி கஷ்டமுலகு குரி காதனி சத்தியான் குர்த்தின்சாலி.
1: The heart with compassion and truth in speech and the body to be spent in service will never put to any problem, will never be put to any suffering.
0: Prachina kalamu nundi Bharat deshamu unnata bhavamulato utkrishtamainatvanti karmalato divyamaina manasato దేదీప్యమానమైన హృదయముతో జగత్తును అనేక విధములుగా పోషిస్తూ వచ్చింది.
1: In ancient times, Bharat has been leading the entire world with noble feelings, with a divine mind and a very broad heart.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని ఈ ఆధునిక యుగమునందు ప్రాచీన సంస్కృతిని విస్మరించి ఆధునిక సంస్కృతిని విశ్వసించి మానవత్వాన్ని మరచి దివ్యత్వమును చింతించక దానవత్వమునందే జీవితము గడుపుతున్నాడు మానవుడు.
1: బేసింగ్ ఆన్ ది టైమ్స్ అండ్ ది ప్రెసెంట్ డే పొజిషన్స్ ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ ఫర్గాటన్ బై ద మోడర్న్ మ్యాన్ హి హస్ ఫర్గాటన్ ది డివినిటీ ఇన్ హిమ్ and leading a demonic life.

ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం దేదీ మన దేశమందన్నా.

0: మన భారతీయులు నేడు
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ పర్సెవరెన్స్ ఇస్ బ్యూటీ ఆఫ్ ఆల్ ద రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఆఫ్ ఆల్ ద ఫీలింగ్స్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ దిస్ మదర్లీ ఫీలింగ్ మోర్ దెన్ ద లైఫ్ ద క్యారెక్టర్ దీస్ ఆర్ ద వాల్యూస్ ఇన్ దిస్ కంట్రీ ఆల్ దట్ ఈస్ బర్న్డ్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫారిన్ ల్యాండ్ వీ హ్యావ్ గాట్ టుడే ది ఎంటైర్ ద డ్రెస్ ద పాంప్ అండ్ షో అండ్ ది సో కాల్డ్ ఫ్రీడమ్ జస్ట్ ఆస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ హిస్ మైటీ స్ట్రెంగ్త్ భారతీయస్ ఆల్సో ఆర్ నాట్ aware of their inner strength.
0: Naga, Bindu, Kala. ఈ మూడింటి యొక్క దివ్యమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Human being is the divine form with the combination of these three aspects, Nada, Bindu and Kala.
0: ఈ నాద బిందు కళ స్వరూపుడైనటువంటి మానవుడు నాదం యొక్క తత్వాన్ని బిందువు యొక్క రహస్యాన్ని కళల యొక్క దివ్యత్వాన్ని మానవుడు మర్చిపోయాడు.
1: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద నేచర్ ఆఫ్ నాద ద సీక్రెట్స్ ఆఫ్ బిందు అండ్ ద డివినిటీ ఆఫ్ కళ.
0: అకారమే నాదం.
1: The sound is this akara.
0: Akara me nadam.
1: Akara is nada.
0: Ukara me bindu.
1: Ukara is bindu.
0: Makara me kala.
1: Makara is kala.
0: Nadu bindu kala swarupudu manavu.
1: Human being is the form of all these three, nada, bindu and kala.
0: Dinini upanishaduru. పూర్ణ మదం పూర్ణమిదం అని చెప్పుటే కాక తన యొక్క పూర్ణత్వాన్ని మానవత్వంతో పోల్చుకొని దివ్యత్వమునకు దైవత్వమునకు భేదము లేదని చాటి మానవుడు దైవాత్మ తత్వ కలివాడని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది ఉపనిషత్స్ క్లియర్లీ థాట్ దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్ and this all this fullness is present in the human being. There's no difference between the human being and the divinity.
0: దీనిని గాయత్రి మంత్రమునందు కూడాను భూర్ భువః స్వః.
1: This in Gayatri mantra said as భూర్ భువః స్వః.
0: భూర్ భువః స్వః.
1: భూర్ భువః స్వః.
0: భూలోకము.
1: భూర్ is this earth.
0: స్వః ప్రాణలోకము.
1: భువః ఇస్ ద అదర్ వరల్డ్.
0: స్వః ప్రజ్ఞాలోకము.
1: స్వః ఇస్ దట్ వరల్డ్ ఆఫ్ రేడియేషన్.
0: ఈ మూడు దేవతలు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ కంటైన్డ్ విద్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్.
0: నాద బిందు కళలు కూడా ఒక మానవ ఆకారం ఉందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ నాద బిందు కళ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు త్రికాల స్వరూపుడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: త్రిమూర్తి స్వరూపుడు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్
0: కృతజ్ఞతతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞా స్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
0: ఇట్టి మానవత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎ ప్రాపర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచభూతముల యొక్క ఘోషణే నాదము.
1: The combination of these life breaths is this nada, the sound.
0: Anaga panchabhutamulu yokka ekolmukhamainatundi yokka shabdame nadam.
1: The unification of all the five elements is called nada.
0: Deha prana manasunandu thiramainatundi yokka buddhiye bindu.
1: The steady intellect in body, the life and the mind is bindu.
0: Ee buddhi yandu ప్రతిబింబించేటువంటి యొక్క చిత్ చైతన్యమే కళ.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ బిందు ఆస్పెక్ట్ దట్ విచ్ రిఫ్లెక్ట్స్ దట్ అవేర్నెస్ ఇస్ కళ.
0: ఈ నాద బిందు కళను ఈశావాసికోపనిషత్తు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఉపనిషత్ ఈశావాస్య has very clearly explained these three aspects, nada, bindu and kala.
0: Upanishadulo nindunna samasta vishayamulanu krodikarinchi deenini oka tikonamuga roopandimpa chestu vachayi.
1: All that is contained here is just put in a summary by way of a triangle.
0: Shariramu, manasu, atma. Ivi moodunu oka kolam.
1: This triangle has the body, mind and the self.
0: Shariramu stulam.
1: The body is grass.
0: Atma sukshmam.
1: Self is subtle.
0: Ee stula sukshmamulu rendintini kudanu manasu ekam chestundadi.
1: This grass and the subtle are combined by the mind.
0: Ee vidhamuga nada bindakadalu sarvatra vyapinchinavai unnavo atulane manasu kudanu sarvatra vyapinchi untunnadi.
1: Just as these three aspects, nada, bindu, kala, are present everywhere, the mind is also all pervasive.
0: Pranamam sarvatra untunnadi.
1: This is present everywhere.
0: Idi ishavasyam idam jagat.
1: This is what is said in ishavasyam idam jagat.
0: Kalukane manasu kudanu sarvatra vyapinchina dagut chetane manomoolam idam jagattu aindi.
1: As the mind is vast and expansive, it is said manomoolam idam jagat.
0: సమస్తమునకు మనసే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సుఖ దుఃఖములకు కాని పాప పుణ్యములకు కాని ఆనంద ఆహ్లాదములకు కాని మనసే కారణము.
1: ఫర్ ది ప్లెజర్ ఆర్ పెయిన్, ఫర్ ది సిన్ ఆర్ ది మెరిట్, ఫర్ ది హ్యాపీనెస్ ఆర్ మిజరీ, ది మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: అయితే ఈ మనసు స్థూలమైన శరీరమును అదుపులో ఉంచుకొని తగినటువంటి యొక్క కర్తవ్య కర్మల లోపల నిర్వర్తించడానికి కృషి చల్పాలి.
1: ది మైండ్ షుడ్ హ్యావ్ full control over this gross body and discharge
0: the duty. కేవలం జడమైనటువంటిది.
1: The body is inert.
0: కేవలం పదార్థములతో కూడినటువంటిది.
1: It is the one of matter.
0: దీనికి చైతన్య శక్తి లేదు.
1: It has no the faculty of awareness.
0: దీనికి చైతన్యము ప్రాణమే దీనికి కల్పిస్తూ ఉండాలి.
1: It is the life that brings about this awareness.
0: ఇది నిజమైనటువంటి యొక్క చైతన్య శక్తి.
1: This is the true awareness.
0: అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడ నుండి దీనికి లభిస్తూ ఉంటుండాలి?
1: వేర్ ఫ్రమ్ ఇట్ కుడ్ హ్యావ్ దిస్ పవర్ ఆఫ్ అవేర్నెస్?
0: ఇది ప్రజ్ఞానం నుండి లభిస్తుంటుండాలి.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ రేడియేషన్.
0: కనుక ఈ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞానం నుండి ప్రాణం అనేటువంటి వైబ్రేషన్ లో ప్రవేశించి దేహం అనేటువంటి మెటీరియలైజేషన్ లోపల జీవిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ రేడియేషన్ ఎక్స్ప్రెసెస్ త్రూ వైబ్రేషన్ and enters into the body, the materialization, and functions thereafter.
0: Materialization, vibration, radiation. దీనిని సత్ చిత్ ఆనందం అనేటువంటి కోణంగా రూపొందింపజేశారు.
1: These three, radiation, vibration, and materialization, are equal to సత్ చిత్ ఆనంద.
0: దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి కింద కూడాను ఒక కోణంగా రూపొందింపజేసింది ఉపనిషత్తు.
1: Upanishad has pointed out in the same form of triangle, in the state of waking state, the dreaming state and the deep sleep state as well.
0: Jagratta, swapna, sushuptulu, kalamulu vyathyasamule kani vyakti okkade.
1: The waking state, dreaming and the deep sleep, there is a difference of time, but the experience is one.
0: Jagrattalo anubhutini pondina vaadu oke vyakti.
1: The same individual has experienced.
0: Atane swapnamulo kudanu maroka anubhutini pondutunnadu.
1: The very same one will have another experience in a dream.
0: Kani sushuptulo aanandanni anubhavistunnadu.
1: But he will be in bliss in deep sleep.
0: Sushupti yokka aanandamu swapnamulo unnatundi yokka sankalpamu jagrattalo unnatundi yokka pratyakshamu moodintiki nee oke vyakti mulu kaaranamu.
1: The same individual is the cause and the experiencer, but the direct in the waking state.
0: Kalu jagrattu swapna sushuptulu kudanu ఉపనిషత్తుల యొక్క త్రికోణ స్వరూపం.
1: దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఉపనిషత్.
0: అన్నింటి ఎందుకు ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తు.
1: ఇట్ ఈస్ ఉపనిషత్ దట్ స్పీక్స్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్.
0: క్షర అక్షర క్షరాక్షర ఈ మూడు కూడాను ఒక కోణం.
1: దీస్ త్రీ క్షర అక్షర క్షరాక్షర ఇస్ ఎ ట్రయాంగిల్.
0: అయితే క్షరమనగా నశించేటువంటిదని,
1: అక్షర మీన్స్ పెరిషబుల్,
0: అక్షరమేగా నిరంతరము ఉండేటువంటిదని,
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: ప్రాకృతికంగా మానవులు దీనిని భావిస్తుంటారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్.
0: కాదు కాదు, ఉపనిషత్తు యొక్క అర్థం ఈ విధంగా కాదు.
1: దాట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒక అక్షరమునంటే క్షరము కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఎ లెటర్ ఇట్ సెల్ఫ్ దర్ ఇస్ దిస్ అక్షర ద పెరిషబుల్
0: అక్షరములతో కూడినటువంటిది అక్షరము
1: ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్ ఇస్ అక్షర
0: ఆ అక్షర
1: ఆ అక్షర
0: ఇది అక్షర
1: దిస్ ఇస్ అక్షర
0: ఆ ఆత్మ
1: ఆ మీన్ సెల్ఫ్
0: క్షర నశించిపోయే దేహము
1: క్షర ద పెరిషబుల్ బాడీ
0: కనుక ఆత్మ స్థిరమైనటువంటిది దేహము నశించేటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షర అని
1: ద సెల్ఫ్ ఇస్ స్టడీ ద బాడీ ఇస్ పెరిషబుల్ ద యూనిటీ ఆఫ్ దిస్ ఇస్ అక్షర
0: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్యతత్వమే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ప్రభావం
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ఉపనిషత్ ఇస్ టు అరైవ్ అట్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు
1: Man today has forgotten
0: the divine.
1: He is not making effort to know.
0: కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆనందము మరుపు రాదు.
1: But the one who knows really will never forget the happiness.
0: అతివానికి ఈ జగత్తుతో ఏమాత్రము పని లేదు.
1: He is not in any way bothered about this world.
0: తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును ఏర్పరచుకున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి మానవుడు.
1: Man has to recognize the fact that the body is gifted to know one's own self.
0: తనంతాను తెలుసుకొనటకై ఇచ్చినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకుంటూ దుర్వ్యసనముల చేత దురభ్యాసముల చేత దుశ్చింతన చేత దీనిని అనేక విధముల అపవిత్రముగా ఎంచుకుంటున్నాడు.
1: The body which is gifted to know the one's own self is misused, is wasted in indulging in the wrong actions, the wicked thoughts and the bad feelings.
0: తన తత్వాన్ని తాను గుర్తించాలి ఈ దేహముతో.
1: With this body one has to know one's own self.
0: అందుకే ఈ దేహం సార్థకం కావాలి.
1: And the body would be sacred in that way.
0: అట్టు సార్థకం కాకుండా ఈ యొక్క మానవత్వమే వ్యర్థమైపోయినట్టు అవుతుంది.
1: Otherwise the whole human life is a waste.
0: బ్రతకటం తిరటము తిరగటము సుఖాలు అనుభవించటము భోగ భాగ్యాల్లో లీనము కావటము ఇవి పసిపచ్చి మృగాదులు కూడా చేస్తూనే ఉంటున్నాయి. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఏమిటి?
1: The living, the eating and the drinking and enjoyment is quite common to beasts and birds.
0: ఇట్టి వారికి ఇంత చదువులు ఎందుకు?
1: What for is education?
0: ఈ చదువుల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of this education?
0: ధనార్జన.
1: The money?
0: బలార్జన.
1: Strength?
0: జనార్జన.
1: Or people?
0: కాదు కాదు.
1: No.
0: గుణార్జన.
1: It should be character.
0: గుణమును సంపాదించలేనటువంటి ధనము ఏ విధమైన ధనం?
1: What sort of wealth is it if there are no virtues there?
0: కనుక ధనము ప్రధానము కాదు, గుణమే ప్రధానము.
1: Therefore it is not the wealth that is important, it is the virtue that is important.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: హనుమంతుడు విభీషణుని కలిచాడు.
1: హనుమాన్ మెట్ విభీషణ.
0: నాయన, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు ఈ రాక్షసుల మధ్య అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ questioned and said, how are you able to live in this group of demons?
0: భయంకరమైనటువంటి దంతముల మధ్య సున్నితమైనటువంటి యొక్క నాలుక ఏ విధంగా జీవిస్తున్నదో ఆ విధంగానే నేను జీవిస్తున్నానన్నాడు.
1: He said, just as the soft tongue is present at the center surrounded by mighty pointed teeth,
0: and నేను అలక్ష్యపరిచినప్పటికీ అజాగ్రత్త పడినప్పటికీ ఆ యొక్క సున్నితమైన నాలుక మహాప్రభావం గురి అవుతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎ షియర్ నెగ్లెక్ట్ ద హోల్ టంగ్ వుడ్ బి హర్ట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ పవర్ఫుల్ టీ.
0: ఎంత కాలమని నేను ఈ జీవితం గడపాలి అని బాధపడ్డాడు విభీషణుడు.
1: విభీషణ ఫెల్ సో సాడ్ థింకింగ్ దట్ హౌ లాంగ్ షుడ్ హీ కంటిన్యూ టు లివ్ దట్ వే.
0: విభీషణ, నీవు బాధపడనక్కర్లేదు.
1: హి సెడ్, విభీషణ, యు డోంట్ నీడ్ టు ఫీల్ సో సాడ్.
0: పండు త్వరలో ఊడిపోతాయా లేక నాలుగు త్వరలో ఊడిపోతుందా?
1: Are the teeth are going to drop down or the tongue?
0: Padipoyedi modalu pandle.
1: Those that drop down or the teeth?
0: Naluka padipodu.
1: The tongue will never fall.
0: Karuka sunnitamainatvanti, dharmamainatvanti, neetitho koodinatvanti, manavulaku yetti pramadamu undadu.
1: Therefore the human being with all the sensitivity, the right
0: margamuto, dushtabhavamuto, duscharyalato, parahimsalate, కాలమును గడిపేటువంటి పండ్లు త్వరలోనే రాలిపోతుంటాయి. కాబట్టి ఆ పండ్ల వంటివే ఈ రాక్షసత్వము.
1: Therefore the people with wicked thoughts and wicked actions, they are only put to all kinds of harm. They are equal to teeth of that way.
0: కనుక నీవు భయపడనక్కర్లేదన్నాడు.
1: So you don't need to be afraid of.
0: దీనికి ఓపికను సాధించుకోవాలి.
1: He said you must have patience.
0: ఓపికను సాధించుకున్నటువంటి మానవుడు ఎన్ని కార్యములు ఎందైనప్పుడు విజయాన్ని సాధించగలడు.
1: ద వన్ విత్ పేషెన్స్ విల్ హ్యావ్ అకంప్లిష్మెంట్.
0: కనుక మన జీవితంలో అనేక విధములైనటువంటి ఉడుదుడుకులు వెంటాడుతుంటాయి.
1: ఇన్ అవర్ లైఫ్ దర్ సో మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: కానీ అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, చెయ్యి, ఇవన్నీ కొన్ని కరణములు. జీవయాత్ర లోపల ఇవి మనకు తోడ్పడేటువంటి కరణములు.
1: ద ఐ, ద నోస్, ద మౌత్ అండ్ ద ఇయర్, దే ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ.
0: దీనికంతా కర్త ఒకడున్నాడు.
1: బట్ దేర్ ఇస్ ఎ డూయర్ బిహైండ్ దిస్.
0: ఈ కర్తకే కారకుడు ఉంటాడు.
1: అండ్ దేర్ ఇస్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: ఈ కర్త కర్మ ఆచరించాలి.
1: దిస్ డూయర్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: ఈ కర్తకు కారణం కూడా ఒకరు కలగాలి.
1: దిర్ షుడ్ బి కాజ్ ఆల్సో.
0: కనుకనే ఉపనిషత్తు అనేటువంటిది కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణము యొక్క తత్వము.
1: ఉపనిషత్ brought out this trinity, the instrument, the cause and the action, the unity of the three.
0: Karanam, karanam, karma,
1: these three, one is instrument, the cause and action.
0: Ee moodinti yokka ekatvam ainappude karyamu vijayanni sadhistundi.
1: When these three are unified, you will be successful.
0: Aithe ee karanamulaku swatasiddhamainatundi shakti unnada leka mare vidhamainatundi yokka itara shaktulu cheta ee shakti labhyamavutunnada?
1: Are these instruments, are they independent, or they, or do they depend on anyone to function?
0: Kannu chustunnadi.
1: The eye sees.
0: Chevi vintunnadi.
1: The ear listens.
0: Naluku maatladutunnadi.
1: The tongue talks.
0: Kaani maatadede nalukaithe, chusede kannaithe, vinede chevaithe, maraninchina tarvata ide ka chevu, ide kannu, ide naluku unnadi. ఎందుకు తాను మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి చూడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి వినలేకపోతున్నాయి?
1: ఇఫ్ ఇట్ ఈస్ ది ఐ దట్ సీస్, ఇఫ్ ఇట్ ది ఇయర్ దట్ లిసన్స్ టు, ఇఫ్ ఇట్ ద టంగ్ దట్ టాక్స్, ఈవెన్ ఇన్ ది డెడ్ బాడీ దీస్ త్రీ ఆర్ దేర్, బట్ హీ కెనాట్ సీ, హీ కెనాట్ లిసన్, హీ కెనాట్ టాక్.
0: కానీ చూసేది కన్ను అనుకున్నాము.
1: యూ థింక్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
0: అదే కన్ను ఇక్కడ ఉన్నది కదా, ఎందుకు చూడటం లేదు?
1: ద వెరీ సేమ్ ఐ.
0: ఎందుకు తన పని తాను విరమించుకుంది?
1: Why is it that he just stopped his activity?
0: Idi kannu kaadu chuchinatundi.
1: Is not the eye that sees.
0: Chevu kaadu vinnatundi.
1: Is not the ear that listens.
0: Naluku kaadu maatladinatundi.
1: Is not the tongue that talks.
0: Deenilo oka vidhamainatundi yokka shakti cheri ee yokka karanamulanu pani cheyistu vachindi.
1: There is energy within that will make these instruments function.
0: Deenini force annaru.
1: This is called force.
0: ఇది ఏ విధమైన ఫోర్స్ తో వచ్చింది?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఇస్ దాట్?
0: ఇది ప్రాణశక్తితో వచ్చింది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ లైఫ్ ఫోర్స్.
0: ఈ ప్రాణశక్తిని ఎవరు పంపారు?
1: హూ హస్ సెంట్ దిస్ లైఫ్?
0: ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: ఇది చేసే పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్స్ యాక్షన్?
0: ఈ ప్రాణశక్తిని ఆత్మ ద్వారా వచ్చింది.
1: దిస్ లైఫ్ ఫోర్స్ కేమ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఈ ఆత్మతత్వమే ప్రజ్ఞాతత్వము.
1: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ రేడియేషన్.
0: అది ఏ రేడియేషన్?
1: That is radiation.
0: Our radiation nechunti pragna shakti nunchi,
1: out of this radiation
0: pranam anechunti vibration deenni aneka rakamulaga panulu chestu vachindi.
1: Comes out of the life the vibration and works in varied way.
0: Ee radiation vibration ne lekapothe ee yokka padartham yokka swaroopam ainatundi yokka manavattamu e maatramu pani cheyaledu.
1: Without these two, radiation and vibration, the body cannot operate.
0: Idantha oka matter.
1: Is the body is just matter.
0: Kaani adi energy.
1: But that is energy.
0: Kanukani ee naadu vaigyanikanga kudanu energy lekapoyinappudu matter e maatram kudanu pani cheyaledu.
1: According to science also, without energy the matter cannot work.
0: Ee naati vaigyanika shastrajnulu inta viriviga periginappatikini inka deeni yokka satyanni vaadu gurtinchukolekapothunnaru.
1: In spite of the increase in the number of the scientists, they could not.
0: Prachina kaalam nundi kudanu ఈ విధమైనటువంటి యొక్క దివ్య శక్తిని, వైజ్ఞానికాన్ని వాడు ఎంతనూ చేసి అనుభవించి ఆనందించి అనేక విధముల ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: Since ancient times they could recognize this divine power, the force, and they could experience.
0: అయితే ఈనాడు మానవుని యందు ఏది లోపించింది?
1: What is it that falls short of in human life today?
0: నైతిక విలువ నశించింది.
1: The moral value is absent.
0: మానవుడు నైతిక విలువను పెంచుకున్నప్పుడే,
1: when he develops moral value,
0: న్యాయము,
1: స్వేచ్ఛ,
0: సోదరత్వము పెరుగుతుంది.
1: There'll be justice, freedom and fraternity.
0: ఏనాడు మానవుని యందు ఈ ఆత్మానురాగము పెరుగునో, ఆత్మ నిగ్రహము కలుగునో, ఆనాడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి అల్లర్లు అణిగిపోతాయి.
1: The moment one develops love towards the self, there'll be no agitation and disturbances in the world.
0: మానవుని యందున్న అనేక విధములైనటువంటి సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యము, దీనిని మనం పెంచుకోవాలి.
1: We have to develop the virtue, the character and brotherhood.
0: సహన సానుభూతులను మనం ఆధారంగా చేసుకున్నప్పుడే,
1: when we rely on the tolerance and sympathy,
0: మానవుల్లో ఒక ఏకాత్మ భావము అభివృద్ధి పొందుతుంది.
1: Man will develop the feeling of oneness.
0: ఈ ఏకాత్మ భావమే విశ్వప్రేమను చేకూర్చుతుంది.
1: It is this feeling of oneness that gives him universal love.
0: ఈ విశ్వప్రేమని మానవులందరినీ కూడాను ఏకంగా కట్టివేస్తుంది.
1: It is this universal love that will bind the mankind into one.
0: కనుక ప్రతి మానవుని కూడాను ఏకత్వాన్ని చేయాలనుకుంటే ప్రేమ అత్యవసరం.
1: In order to bring unification, love is most essential.
0: ప్రేమని అందరిని ఏకత్వం గావించేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము.
1: It is only the love that binds all. It is the divine instrument.
0: ఇది ఏ దివ్య శక్తి.
1: It is the divine power.
0: ఇది ఏ సాత్విక ఆనందము.
1: That's permanent bliss.
0: ఇది ఏ అమృతానందము.
1: That is immortal bliss.
0: ఇది ఏ దివ్యమైనటువంటి లయము.
1: It is only divine merger.
0: ఇది సర్వ సమగ్రముకు మూల కారణము.
1: It is the basis for all.
0: ఇట్టి సమగ్రతను సాధించినటువంటి మానవత్వం అందే దివ్యత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ వేర్ దర్ ఇస్ ఇంటిగ్రేషన్ దిస్ డివినిటీ వుడ్ మేనిఫెస్ట్.
0: ఆనాటి మహర్షులు ఈనాటి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని ప్రకటితం గావించడం చేతనే వారు లోకము లోపల కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతూ వచ్చారు.
1: యాజ్ ది ఏన్షియంట్ సైన్స్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ మేనిఫెస్ట్ డివినిటీ దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను సత్యము, మంచితనము, బ్యూటీ అనగా అందము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్వ.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, దట్ అమౌంట్స్ టు భూర్భువస్వ.
0: సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో కూడాను ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్పాడు. దానినే భారతీయులు సత్యం, శివం, సుందరం అన్నారు.
1: Plato, the disciple of Socrates, made a reference to these three, truth, goodness and beauty. That is said in Bhartiya.
0: Satyam, ide Bhartiyula yokka pradhana pramanam.
1: Satya, the truth, is the standard for Bhartiya.
0: Trikala bhagyam satyam.
1: It is indivisible in all three times.
0: Desakala atitamunu, desakala patraku atitamainatundi.
1: It is beyond time and space.
0: ఏ కాలమునందు కూడా ఇది ఉండేటువంటిది.
1: ఇట్ విల్ రిమైన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: అట్టి సత్యాన్ని ఈనాడు విస్మరించారు.
1: దట్ ట్రూత్ ఇస్ ఫర్గాటెన్ టుడే.
0: ఈనాడు మానవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటంటే సత్యమే.
1: వాట్ ఈస్ దట్ మ్యాన్ డిస్లైక్స్ టుడే.
0: అందులో తన సత్యాన్ని తాను తెలుసుకోవడానికి మరింత వెనుకంజ వేస్తాడు.
1: హీ జస్ట్ స్టెప్స్ బ్యాక్వర్డ్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ నోయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: సత్యం చెప్పాలంటే భయపడతాడు.
1: హీ ఇస్ అఫ్రైడ్ టు టెల్ ట్రూత్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్యం అంటే ఏమో గుర్తించలేనటువంటి ఒక అమాయకుడే ఈ భయమునకు మూల కారణం.
1: An innocent one who is afraid of truth will be like this way.
0: అసత్యానికి ముందంజ వేస్తాడు.
1: He comes forward for false.
0: సత్యం జన విరోధాయ.
1: Truth is opposite to people.
0: అసత్యం జనరంజనం.
1: The falsehood will attract
0: you. సురా విక్రియతి స్థానే దధ్యాధికం పీత్వా గృహే గృహే. ఇంటింటికి పెరుగు పాలు తెచ్చి అడిగినప్పుడు ఎవ్వరూ కొనరు.
1: When curd and milk are sold at the doorstep, no one will buy.
0: ఊరి బయట చాలా దూరం లోపల మద్యపానం అమ్ముతుంటుంటే అక్కడికి పరిగెత్తిపోయి త్రాగుతారు.
1: But if the liquor is sold in the outskirts of the village, they run to that place and drink.
0: సత్యాన్ని సులభంగా నమ్మరు.
1: They don't accept truth easily.
0: అసత్యాన్ని సులభంగా నమ్ముతారు.
1: They easily believe the lies.
0: కనుకని ఈ కలి ప్రభావం లోపల అసత్యము నమ్మటం చేతనే అనేక విధములైనటువంటి యొక్క అన్యాయ, అక్రమ, అనాచార అసత్యములకు కారకులైపోతున్నారు.
1: Because we accept lies, we are put to all kinds of sufferings and evil actions and wicked actions.
0: Satyam teepiga undadu.
1: Truth is never sweet.
0: Kaani kontha kathinanga untadi.
1: But it is hard.
0: Asatyam adi teepiga untadi.
1: The falsehood is very sweet.
0: Idi vishamato koodinatvanti.
1: It has poison in it.
0: Ee vishamato koodinatvanti yokka satyamu pai paina madhuryanga untadi.
1: Though it is poisonous, it appears to be sweet outwards.
0: Deenine tene boosine katti antaru.
1: It is called the knife smeared with honey above.
0: Inka konni vidhamuga manam vicharam chesthe sweet poison antaru.
1: If we inquire clearly, you can say sweet poison.
0: Deenine ee naadu manavulu chaala ishtapadutunnadu.
1: This is relished by modern man.
0: Satyamu kachithanga cheppatam cheta adi evvari kuda ruchinchakadu.
1: As the truth is said plainly, openly, no one would accept it.
0: Kanukane Bharatiya samskruti satyam vada dharmam chara.
1: Therefore the Bharat culture said speak truth and follow righteous action.
0: Kani aadhunika yugam lopala satyam vada.
1: In modern age truth is killed.
0: Sat dharmam chara charasallo betti pettaru.
1: And dharma is arrested in prison.
0: ఇంకా ఈ ధర్మమును మనం ఏ రీతిగా పాటించగలము?
1: Then how can you observe dharma?
0: మన ఆచరణలు అన్ని కూడా అధర్మానికి కారకలైపోతున్నాయి.
1: All our practice amounts to
0: పలికే పలుకు అంతా కూడా అసత్యంలో పడిపోతుంది.
1: Whatever we talk is full of utter lies.
0: ఈ విధమైనటువంటి పరిస్థితి లోపల ప్రపంచం ఏ రీతిగా శాంతిని పొందగలదు?
1: Under these circumstances, how do you expect peace in the world?
0: చెప్పేది శాంతి.
1: They say about peace.
0: చేసేది అశాంతి.
1: Whatever they do, that leads to
0: అష్టమున అణుబాంబు ఉంచుక అరచుతుందురు శాంతి శాంతి శాంతిని.
1: Holding atom bomb in hands, they go on shouting peace, peace.
0: Chandrudeedaga kaligi koodanu chandadaralu shanti sukhamudu.
1: They could reach moon, but they could not have peace and happiness.
0: Chetulo pedda bomb pettukoni shanti shanti ante niyanga shantiki chinameena idi bomb.
1: Holding bombs in hand, does it show any sign of peace?
0: Kanuka maatato cheppetuvanti shanti shanti kaadu.
1: So is no peace if it is just uttered.
0: Manasato anubhinchetuvanti shanti.
1: The peace is in a, that's mental.
0: ఈ శాంతికి చిహ్నమైనటువంటిదే కేనోపనిషత్తు.
1: The sign of peace is కేనోపనిషత్.
0: అన్నింటికీ దైవత్వమే మూల కారణము.
1: Divinity is main.
0: ఆ మూలాధారమైన శక్తిని మనం విశ్వసించినప్పుడే మన జీవితం శాంతి సుఖములతో జీవిస్తామని.
1: When we have full faith on that basis, we live in peace and security.
0: ఈ ఉపనిషత్తులు అన్ని కూడా కేవలము కాలం చెల్లక ఏదో రాసి జగత్తును అందించి ఏదో కాలమును వ్యక్తం గావించేటువంటి వారు కాదు ఋషులు.
1: Rishis have not composed these Upanishads to waste their time and waste the time of others.
0: Loka kalyana nimittamai.
1: For the welfare of the
0: world. Loka sreyasu nimittamai.
1: For the progress of mankind.
0: Ee vidhamainatundi oka maha sutramulanta kudulu sadinchi sodinchi lokaniki andistu vacharu.
1: The main principles have been investigated and propagated, handed over to the world.
0: Aneka shastramulanu madinchi andinchina sudha nidhi ee oka vedamu.
1: The Veda is the essence of all the
0: ఈ వేదము యొక్క సారమే ఉపనిషత్తులు.
1: ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తులు అనేటువంటిది జీవితం యొక్క సరి అయినటువంటి ప్రాణములు.
1: ది ఉపనిషత్స్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ లైఫ్.
0: అలాంటి ప్రాణ సమానమైనటువంటి ఉపనిషత్తులను ఈనాడు మనము మర్చిపోతున్నాం.
1: ఉపనిషత్స్ విచ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ లైఫ్, వీ హావ్ ఫర్గాటన్ దెమ్.
0: కేవలము రామాయణము మహాభారతం అనేటువంటి దాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఈనాటి విద్యార్థులకు తెలియనే తెలియదు.
1: ది మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత్.
0: ఈనాటి ఆధునిక విద్య యొక్క ప్రభావమే ఈ యొక్క అనర్థములకు మూల కారణం.
1: ఫర్ ఆల్ దిస్ ఈవిల్స్ అండ్ ఇల్స్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: గౌరవం అంటే ఏమిటో మర్యాద అంటే ఏమిటో అని కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డు నాట్ నో వాట్ రెస్పెక్ట్ ఈజ్ వాట్ కర్టసీ ఈజ్.
0: గౌరవాన్ని తాను మాత్రం కోరుతున్నాడు కానీ తాను ఇతరులు గౌరవించడం లేదు.
1: హీ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ బట్ హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్.
0: ఎంత స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి జీవితం.
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మా విజయసాయి చెప్పాడు.
1: విజయసాయి సార్,
0: లోకమంతా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: అధికారులు వస్తున్నారు, స్వామిని దర్శిస్తున్నారు, తమ తమ అభిష్టాలు తాము కోరుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, వెళుతున్నారు.
1: దోస్ ఇన్ అథారిటీ అండ్ పొజిషన్స్ దే కమ్ హియర్ దే ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు స్వామి అండ్ దే డిజైర్ అండ్ రిటర్న్.
0: ఇంకా వ్యాపారులు వస్తున్నారు, తమ తమ వ్యాపారముల యొక్క అభివృద్ధి నిమిత్తమే ఆశీర్వాదములు కావాలని ఆశిస్తున్నారు, ఆశీర్వాదములు అందుకుంటున్నారు, వెళుతున్నారు.
1: బిజినెస్ పీపుల్ కమ్ హియర్ దే ప్రే టు స్వామి ఫర్ ది ప్రోగ్రెస్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ ఫీల్డ్.
0: ఉద్యోగస్తులు వస్తున్నారు, వారి వారి అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై ఏ యొక్క ట్రాన్స్ఫర్స్, ఏ యొక్క ప్రమోషన్లు కోరుతున్నారు, ఆశిస్తున్నారు, అందుకొని వెనుకకు వెళ్లిపోతున్నారు.
1: Officials also come here either for a transfer or promotion. They receive the blessing in return.
0: విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, విద్య పూర్తి కాగానే వెళ్లిపోతున్నారు.
1: Students also come here for education. After that they go.
0: ఇంకా అధ్యాపకులు వస్తున్నారు, వారు ఏదో పిల్లలకు టీచ్ చేస్తున్నారు, వారి పని వారు ముగించుకొని రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతున్నారు.
1: టీచర్స్ ఆల్సో కమ్ హియర్, రిసీవ్ దేర్ సాలరీ, దే టీచ్ అండ్ గో.
0: ఇంకా ఆస్తికులు వస్తుంటున్నారు, స్వామి సన్నిధికి వచ్చి ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ తపస్సు చేసుకుంటూ వారి వారి జీవితం సార్థకం గావించుకునే నిమిత్తము మార్గములు వెతుక్కుని వారి పాటికి వారు వెళ్లిపోతున్నారు.
1: మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కమ్ టు స్వామి టు నో దిస్ పెనెన్స్ అండ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ రిచువల్స్.
0: ఇంతమంది వస్తున్నారు,
1: సో మెనీ కమ్,
0: ఇన్ని కార్యములు చేసుకుంటున్నారు, కానీ స్వామి విషయం అంటే ఏమి అని ఎవరైనా విచారిస్తున్నారా?
1: హాజ్ ఎనీవన్ ఎంక్వైర్డ్ వాట్ ఈస్ దట్ స్వామి వాంట్స్?
0: స్వామిని చూసుకునే వారు ఎవరు లేరు, అది నాకు తెలుసు.
1: స్వామి నోస్ దేర్ నన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్.
0: స్వామి నిమిత్తమై పాటుపడేటువంటి వాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా?
1: ఇస్ దేర్ వన్ హూ స్ట్రగల్స్ టు లివ్ ఫర్ స్వామి?
0: ఎవరి స్వార్థాన్ని, ఎవరి స్వప్రయోజనాన్ని వాడు చూసుకుంటున్నారే కానీ
1: everyone thinks of selfishness and self interest.
0: ఇది భక్తికి సంబంధించినటువంటి విషయమేనా?
1: Is it any devotion at all?
0: కాదు కాదు.
1: Certainly not.
0: నా నిమిత్తమే నేను చెప్పడం కాదు ఇది.
1: Swami is not telling for his own
0: sake. నిమిత్తమే మీకు హెచ్చరిస్తున్నాను.
1: Swami is cautioning you in your own interest.
0: మీరు పొందినటువంటి యొక్క ఫలితమునకు తగినటువంటి కృతజ్ఞతను మీరు హృదయంలో నింపుకోవాలి.
1: For all the rewards and the benefits you had, you must have gratitude in your heart.
0: కృతజ్ఞతనేటువంటి హృదయము క్రూర మృగముల కంటే హీనము.
1: When there is no gratitude, it is worse than cruel animals.
0: కనుక ఎవరి పాటికి వారు వచ్చి వారి వారి కార్యములు వారు సాధించుకుని పోతున్నారే కాని ఇక్కడ ఏమి జరుగుతుందది, ఎట్ట ఉండి ఏమి దీనికి ప్రధానమైనటువంటి మార్గము, ఏ ఏర్పాటు కావాలి అని యోచించేటువంటి తలలు ఒక్కటైనా కనిపించడం లేదు.
1: Many come here, they will have all the benefits and advantages in return. No one is bothered about what is happening here.
0: భక్తులమే భక్తులమే భక్తులమే అంటారు.
1: They say that we are devotees. We are devotees.
0: ఈ భక్తి అని చెప్పుకోవటం కూడా సిగ్గును చేయటం.
1: Declaration of devotion is a matter of shame.
0: అనగా ఏమిటి, మొట్టమొదట భగవత్ తత్వాన్ని మనం హృదయంలో నింపుకోవాలి.
1: We should fill our hearts with divinity first.
0: దాని తర్వాతనే మిగిలినవన్నీ.
1: The rest of things should follow later.
0: ఈ విధంగా జగత్తు లోపల ప్రాచీన కాలంలో తమ జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని సార్థకం గావించుకున్నారు.
1: But in those days, the ancient people led their noble life and had all the redemption.
0: వారు ఈ విధంగా స్వార్థ సప్రయోజనాలకు పాటుపడలేదు.
1: They never worked for selfishness,
0: కనుకనే ఆనాటి మహర్షులు ఈ ఉపనిషత్తులకు అధికారులుగా నిలిచారు.
1: For that reason, ancient saints, they had all the authority on Upanishads.
0: కనుక అలాంటి దివ్యమైనటువంటి త్యాగం మనలో రావాలి.
1: We should have that divine sacrifice.
0: కనుకనే ఉపనిషత్తులు న కర్మణ న ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో అన్నది.
1: His Upanishad said only through this sacrifice you'll have immortality.
0: త్యాగములకు మన కించిత్తైనా కూడా పూనుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ రెడీ ఫర్ సాక్రిఫైస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
0: ఏదైనా జోబులో వేసుకుని బజారులో ఎవరైనా బిచ్చగాడు వచ్చినట్టుంటే వాడికి ఏమైనా ఒక రూపాయి నోటు ఉంటే ఇస్తే ఎక్కువ అవుతుంది ఏమని చిల్లర్ను వేసుకుని పోతుంటారు.
1: యాజ్ వి గో అరౌండ్ ది స్ట్రీట్స్ విల్ క్యారీ విత్ అ స్మాల్ చేంజ్ బికాజ్ ఇఫ్ వి క్యారీ ది కరెన్సీ నోట్. ఇంత మాత్రం
0: త్యాగము లేనటువంటి మానవులకు ఇంకా యోగము కానీ మోక్షం కానీ ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: ఇఫ్ దిస్ మచ్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్ ఈస్ నాట్ దేర్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ లిబరేషన్?
0: త్యాగం కావాలి.
1: Sacrifice is necessary.
0: ఏమిటి ఈ త్యాగం?
1: What is this sacrifice?
0: ఏనాడైనా మనకు కూడా కష్టం లభిస్తాయి.
1: We may have difficulties at one time or other.
0: కనుక మనం కొంతమందికి సహాయం చేసినప్పుడే వారు మన సహాయాన్ని పొందగలుగుతారు.
1: Therefore we help somebody.
0: మనం సహాయాన్ని ఆశించి మనం సహాయం చేయనక్కర్లేదు.
1: You don't need to help in expectation of return.
0: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: But you discharge your duty.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని చూచి ప్రేమతో వారిని ఆదరించు.
1: You just give all the support to the forlorn.
0: నిన్నటి దినం చెప్పాను, ప్రేమ ప్రేమ ప్రేమ.
1: It is said of love and love.
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తనను తాను ప్రేమిస్తున్నాడే కానీ ఇతరుని ఎవరిని ప్రేమించడం లేదు.
1: In this world everyone loves one's own self and none else.
0: భార్యను ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు.
1: If he loves his wife, it is also for his own sake.
0: ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు.
1: Love towards the child is for own sake.
0: ఇంత స్వార్థపరమైనటువంటి మానవుడు మహాక్రూరుడనే చెప్పవచ్చు.
1: That utterly selfish man is cruel.
0: ప్రేమించవలసింది మొట్టమొదట ప్రజలను.
1: The one whom you should love are the people.
0: పరులను అందరినీ ప్రేమించి ఆ మిగిలింది ఏదైనా అంతో ఇంతో ప్రేమ ఉంటే అప్పుడు కట్టకడపడ నిన్ను నీవు ప్రేమించు.
1: Love the society first. Later, if there is any residue left, then you can love yourself.
0: Hrudayam anta premathone nindi undinatundi.
1: The whole heart, hrudaya must be filled
0: with heart. Nindi undinatundi premanu, neeve swarthanga nee unchukuntunte, enta pissinarevi.
1: If you keep it all that love for yourself, what kind of a miserable
0: thing?
1: What kind of traitor you are?
0: Nee premanu parimandiki panchu.
1: Share your love with them.
0: ఎక్కడా పంచటం లేదు.
1: బట్ యూ డోంట్ షేర్.
0: దైవానికి ఇవ్వడానికి కూడా కొంత సందేహిస్తాడు.
1: యూ డౌట్ ఈవెన్ టు గివ్.
0: ఏ ఒక్కటి కూడా తాను తాను తాను.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ హి హస్ గాట్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై.
0: సరి అయిన ప్రేమనే కాదు, సరి అయిన భక్తియే కాదు.
1: ఇస్ నాట్ ట్రూ డివోషన్, ఇస్ నాట్ ట్రూ లవ్.
0: అది ఈశావాస్యమిదం సర్వం.
1: That is the essence of ఈశావాస్యమిదం సర్వం.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఈశ తత్వాన్ని మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ట్రూ లవ్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: కేవలం నీలో మాత్రం ప్రేమను పెట్టుకుని పైన ప్రేమించినట్టుగా నటిస్తే ఇది కేవలము కూరిన ప్రేమే కాని ఊరిన ప్రేమ కాదు.
1: ఇఫ్ యూ కంటైన్ ఆల్ ద లవ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఎక్స్ప్రెస్, ఇట్ ఇస్ ద వన్ దట్ ఇస్ ఫస్ట్, నాట్ ద ఒరిజినల్ వన్.
0: మొట్టమొదట స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: ఫస్ట్ సాక్రిఫైస్ సెల్ఫిష్.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: లవ్ గాడ్.
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని సర్వులకు పంచిపెట్టాలి.
1: షేర్ ఆల్ ది డివినిటీ విత్ ఎవ్రీవన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఉపనిషత్తు యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: మానవత్వం లోపల ఉండేటువంటి దివ్యత్వాన్ని,
1: డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్,
0: ముక్కలు ముక్కలు చేయనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ కట్ ఇన్ టు పీసెస్.
0: సర్వులు ఎందు ఉండేటువంటి యొక్క తత్వం ఏకత్వమే.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇస్ దిస్ వన్నెస్.
0: ఇప్పుడు ఈ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
1: Here in this bulb there is light.
0: ఆ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
1: దట్ బల్బ్ హస్ లైట్.
0: ఈ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
1: ఇన్ దిస్ బల్బ్ దేర్ ఇస్ లైట్.
0: కానీ ఈ కరెంట్ ను ముక్కలు ముక్కలు చేశారా?
1: బట్ హస్ ది కరెంట్ బీన్.
0: బల్బుల వ్యత్యాసమే గాని కరెంట్ ఒకటిగానే ఉంటుంది.
1: దేర్ డిఫరెన్స్ ఇన్ బల్బ్స్, ద కరెంట్ ఇస్ సేమ్.
0: అదే రీతిగానే దేహాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ప్రేమ ఒక్కటే.
1: సిమిలర్లీ బాడీస్ ఆర్ డిఫరెంట్ బట్ లవ్ ఇస్ వన్.
0: దేహభ్రాంతిని పురస్కరించుకుని
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్
0: నీవు భిన్నంగా భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైడెడ్.
0: సరి అయిన సాధనే కాదు.
1: ఇట్ ఈస్ నో ట్రూ ప్రాక్టీస్ స్పిరిచువల్.
0: ఇది కలి ప్రభావం యొక్క కృత్రిమైనటువంటి సాధనలు.
1: This all artificial ritual because of the effect of Kali.
0: దైవ చింతనలు చేసినప్పటికీ
1: in spite of all practices
0: మనలో విశాలమైనటువంటి హృదయం లేకపోతే ఈ చింతనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి.
1: If we don't have broad feelings, everything will be a waste.
0: తమ తమ వాంఛలు మాత్రమే తమ నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారే కాని
1: one struggles to fulfill one's own
0: desire. మరో వాంఛలు కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making effort to recognize the fact.
0: మీ వాంఛల వంటివి కదా పరుల వాంఛలు కూడాను.
1: Your desires are important, as important
0: as ours. మాత్రం నెరవేరి వారి మాత్రం నెరవేరకూడదంటే ఇది ఎంత భేదము.
1: What kind of difference is to think that my desire should be
0: different? ఇలాంటి భేదాన్ని మనం పూర్తి తుంచిపారవేయాలి.
1: We should not follow any such differences at all.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచాలి.
1: We should develop the love present in our
0: విశ్వ ప్రేమ కుటుంబీకంగా ఉండాలి.
1: We should live as one family in the universe.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను సాధించిన వారం అవుతాం.
1: Then only you can accomplish devotion and
0: stuff. భక్తి భక్తి భక్తి అంటే ఏదో దేహాను సంబంధంగా వచ్చేటువంటి పోయేటువంటివి కాదు.
1: Devotion is not that which comes out of this body.
0: దేహ సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి.
1: బాడీ రిలేషన్షిప్స్ కమ్ అండ్
0: గో. పెళ్లి చేసుకోకపోతే భార్య ఎవరు, భర్త ఎవరు?
1: ప్రయర్ టు ది మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లి
0: తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ మదర్ అండ్
0: తర్వాతనే తల్లి బిడ్డ. పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: ఇట్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్ ద మదర్ అండ్ ద చైల్డ్ రిలేషన్షిప్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి మేఘాలే కానీ ఇది శాశ్వతమైనవి కాదు.
1: That is the passing clouds that have appeared in between.
0: ఈ మధ్య మార్గములో వచ్చి కూడినటువంటి దానికి ఈ ముఖ్యమైనటువంటి ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Man is ruining his life because he is carried away by this temporary love that comes in between like passing clouds.
0: సత్యము కాదు.
1: Is not true.
0: స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అంటే మీరు ఏమాత్రము బాధ పెట్టుకోకూడదు. ఇది సత్యం కాబట్టి కఠినంగా చెప్పవలసి వచ్చింది. ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anyone.
0: వారిని ప్రేమించండి.
1: లవ్ యువర్ వైఫ్.
0: పిల్లలను ప్రేమించండి.
1: లవ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ వీరే మా ప్రాణం అని చెప్పి మాత్రము గట్టికి దీన్ని అధికంగా దీన్ని ఆశగా అనువాదంగా ఉంచుకోకూడదు.
1: But don't have too much of attachment for them.
0: ఇది సరి అయినటువంటి యొక్క మార్గం.
1: ఇస్ ద ప్రాపర్ పాత్.
0: అంతేకాని దేనికి పోయినా మితిమీరిపోవటము ఇది మతిహాని కలుగుతుంది.
1: ఎక్సెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ మేక్ యూ మ్యాన్.
0: ఇవి ఏ ఉపనిషత్తులు బోధించినటువంటి వాక్యములు.
1: దిస్ ఇస్ టాక్ బై ఉపనిషత్.
0: నాయన మానవ జీవితము చాలా కొద్దిపాటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లిమిటెడ్.
0: కష్టములా అనంతము.
1: డిఫికల్టీస్ ఆర్ మెనీ.
0: ఆనందము అల్పము.
1: బ్లిస్ ఇస్ ఫ్రాక్షన్.
0: అల్పమైనటువంటి ఆనందములో ఆత్మానందమును పొందు.
1: In this bliss which is a fraction, have it towards the same.
0: పొందే ఆనందం ఎంతైనా పొందుతున్నావు కానీ పొందే ఆనందము ఆత్మానందాన్ని పొందాలి.
1: బట్ యూ రియల్ ఎంజాయ్ బట్ హ్యావ్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మానందంలోని అన్యుల ఆనందం కూడా ఇమిడి ఉంటుండాలి.
2: In that enjoyment of the self, there is enjoyment of others.
0: ఎప్పుడు చూసినా నేను నేను నేను నా పని నా పని నా పని. ఏమిటి నీ పని?
2: If you always speak, it's only my aspect and my work and all the
0: rest. కాబట్టి నీ పని నీవు అనుకుంటున్నావు.
2: Because you are here, you think of
0: your work. ఏ రాత్రికి నీ ప్రాణం పోతుందో?
2: When you leave your body,
0: నీ పని ఏమైపోతుంది?
2: Then what will happen to your work?
0: ఇదియా దైవ చింతనకు మాత్రం కాలము లేదు. అన్ని చింతలకంతా కాలం ఉంటుండాలి.
2: యూ డోంట్ హావ్ టైం టు థింక్ ఆఫ్ గాడ్, బట్ యూ హావ్ టైం ఫర్ ఆల్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ ద్రోహం కిందనే
2: చేరుతుంది. యువర్ ఎ ట్రైటర్ ఇఫ్ యూ టేక్ దట్ వే.
0: ఇది మంచిది కాదు.
2: ఇస్ నాట్ గుడ్.
0: ఆత్మ ద్రోహం అనేటువంటి దానికి మనం పాల్పడకూడదు.
2: వన్ షుడ్ నాట్ బి ట్రైటర్ టు వన్స్ ఓన్.
0: దైవ కార్యమే ముఖ్య కార్యము.
2: వన్ షుడ్ టేక్ ది టాస్క్.
0: అప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
2: దెన్ ఓన్లీ కంట్రీ విల్
0: ప్రోగ్రెస్. మీ పనులు కూడా నువ్వు చేసుకో.
2: You may do your work.
0: దీన్ని వదలమని నేను చెప్పను.
2: స్వామి విల్ నెవర్
0: సర్వకర్మ భగవత్ప్రీత్యాత్మని భావించు.
2: Consider that everything
0: ye pani chestunna gaane daiva karyamgane vishwasinchu.
2: Take every task as a divine task.
0: Vishala bhavamuto neevu jeevinchinappude,
2: with that feeling when you live,
0: ee vishalatvam anetundi neelo praaptistundi.
2: Then you will have broad mindedness.
0: Manushulu maarthe prayojanam ledu.
2: There's no use if people change.
0: Meenadu manasulu maarali.
2: Today minds should change.
0: Manasulu maarakunda,
2: without the change of the mind,
0: kevalam manushulu maarinanta maatramuna ye maatram kuda nu vijayanu sadinchalemu.
2: If the man merely changes, he can never be successful in it.
0: Manchi karyamullo kuda manamu samsiddhulai untundali.
2: We should be ready to undertake good actions.
0: Enni addu tagilinappudiki daantlo manam praveshinchali.
2: In spite of many obstacles, we should be prepared to undertake the task.
0: Adi mana nijamainatundi sankalpam.
2: That is the true will.
0: సాధించేంత వరకు కూడా నువ్వు మన దేహాన్ని అందులో ప్రవేశపెట్టాలి.
2: వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ బాడీ అంటిల్ వి టోటల్
0: దేహము పాంచభౌతికము.
2: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
2: ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయుండు.
2: ద ఇన్వెలర్ ఇస్
0: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ఇన్వెలర్ హాస్ గాట్ నైదర్ బర్త్ నాట్ ద డెత్.
0: నిజము చూడాలి. దేహి ఏ దేవదేవుడు మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: ద ఇన్వెలర్ ఇస్ గాడ్. యు రిలై ఆన్ హిమ్.
0: ఏమిటి మన దేహం ఇది?
2: వాట్ కైండ్ ఆఫ్ బాడీ ఇస్ దిస్?
0: మలినపు కొంప.
2: It is the house of dirt.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
2: It is full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates life after life.
0: భవసాగరమే నగలేని కంప.
2: It cannot cross over the
0: ocean. అమ్ముల పదలమ్ము కలమెప్పు దలంప.
2: You never think of the
0: aspect. ఏ నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
2: Oh mind, never think this is permanent. Surrender yourself to the feet of Lord.
0: ఏమిటి ఈ నీటి పొడుగు వంటి దేహం పైన ఎందుకు ఇంత మనకు అభిమానం?
2: వై షుడ్ యూ హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ఎ వాటర్
0: బాటిల్. ఏనాటికైనా పోక తప్పదు.
2: ఇట్స్ బౌండ్ టు నాట్ నైదర్ ద బర్త్ నాట్ ద
0: డెత్. జంబు చూడాలి. దేహి ఏ దేవదేవుడు మదిని గమనింపక ఆత్మరూపుడై.
2: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్. యు రిలై ఆన్ హిమ్.
0: ఏమిటి మన దేహం ఇది?
2: వాట్ కైండ్ ఆఫ్ బాడీ ఇస్ ఇట్?
0: మరినప్పు కొంప.

0: today.
1: ఉన్నదాంతోనే మనం సాధించాలి సత్యాన్ని.
0: So long we are alive, we should accomplish the truth.
1: అది మన యొక్క జీవితం యొక్క మానవత్వంలో ఉన్నటువంటి నిజతత్వం.
0: That is the true nature in this human life.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human birth is very rare.
1: ఏమిటి ఇంకా మన దుర్లభము? ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి ఆశ్చర్యము?
0: What is this rarity here?
1: అవి తింటున్నాయి మనము తింటున్నాము.
0: They eat, we all.
1: అవి నిద్రిస్తున్నాయి మనము నిద్రిస్తున్నాము.
0: They sleep, we
1: అవి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయి మనము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము.
0: Experience all kinds of
1: అది చతుష్పాద పశువు ఇది ద్విపాద పశువు.
0: But there's animal and this also animal.
1: దానికి నాలుగు కాళ్ళు వీళ్ళకి రెండు కాళ్ళు.
0: It has four feet and he has two.
1: దానికి తోక ఉంది వీళ్ళకి తోక లేదు.
0: That animal has tail and he has no tail.
1: కనుక దానికి దీనికి ఉండేటువంటి వేషముల్లో మార్పే కానీ గుణముల్లో ఇద్దరిది ఒక్కటే.
0: Therefore there is only difference in form but quality is same.
1: ఏనాడు విత్యానిత్య విషయ పరిశీలన కలిపి విజ్ఞతతో విచక్షణతో విజ్ఞానమును కోరుతాడో ఇప్పుడే వాడు మానవుడు.
0: That day when you make a kind of inquiry and discriminate that which is between transient
1: and eternal,
0: Upanishad said in
1: daya dakshinyalu ye matramo chupadam ledu.
0: It didn't show any kind of consideration.
1: Daya chupe korini kudanu manavudu marinta mosam ayipothadu dinidari pothadu.
0: If he shows consideration, well, he'll be ruined further.
1: Endukante ee kathinamainati manavatvaniki ee kathina debbale chaala avasaram.
0: For the strong human life, strong words should be put there.
1: బాగా ఎర్రగా కాగినటువంటి ఇనుమును ఏ చిన్నపిల్లవాడు కొట్టినా సాగిపోతుంది.
0: రెడ్ హాట్ ఐరన్ కెన్ బి జస్ట్ ఎలాంగేటెడ్
1: బై టైం. నల్లగా మారిపోయినటువంటి ఇనుమును పెద్ద సుత్తితోనే కొట్టాలి.
0: ద బ్లాక్ ఐరన్ మస్ట్ బి కట్ బై హ్యామర్.
1: కనుకనే పదార్థానికి తగినటువంటి ప్రయోగము.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ పర్ ద మ్యాటర్.
1: మన దేశానికి తగినటువంటి యొక్క ప్రవర్తన
0: ఇస్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ అకార్డింగ్ ద మ్యాటర్.
1: మనం భక్తులము,
0: వి ఆర్ డివోటీస్.
1: భక్తులు అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలు మనలో ఉన్నాయా?
0: వెన్ వి కాల్ అవర్ సెల్ఫ్ డివోటీస్ డు వి హావ్ దట్?
1: భోజనాది సమయం లోపల
0: అట్ వన్ టైం
1: ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకుని వచ్చాడు భోజరాజు ఆస్థానంలో.
0: ఎన్ యాక్టర్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ భోజరాజా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎసెటిక్.
1: అతను వచ్చి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ హెచ్చరిస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ కాస్టనింగ్, హి వెంట్ ఆన్ డిక్లేరింగ్ దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో ప్రాపర్టీ, దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
1: త్యాగిగా ఇందులో ప్రవేశించాడు.
0: హి వెంట్ ఆన్ డూయింగ్ దట్.
1: భోజరాజు ఆనందించాడు. మహనీయుడు మా యొక్క సభలో ప్రవేశించి దర్శనమిచ్చాడని అతనికి కొన్ని కానుకలు అందిస్తూ వచ్చాడు.
0: భోజరాజు వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ ఆల్ ద డిక్లరేషన్. హావింగ్ బీన్ ప్లీజ్డ్ హి గేవ్ హిమ్ గిఫ్ట్స్.
1: తట్టనిండుకు బంగారు నాణ్యములు తీసుకుని వచ్చాడు.
0: హి బ్రాట్ గోల్డ్ కాయిన్స్ ఫుల్ ఆఫ్ ఇన్ ఎ ప్లేట్.
1: ఆ సన్యాసి ముట్టలేదు.
0: దట్ రెనన్షియన్ డిడ్ నాట్ యాక్సెప్ట్.
1: రాజా నేను వేసిన సన్యాసి వేషం ఇది నాకు అక్కర్లేదు తీసుకుని పోమన్నాడు.
0: సెడ్ ఓ కింగ్, ద డ్రెస్ ఐ హావ్ పుట్ ఆన్ ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఎసెటిక్. ఐ డోంట్ వాంట్ దిస్ మనీ.
1: రేపటి దినం తిరిగి నీ యొక్క ఆస్థానంలోకి వస్తానన్నాడు.
0: ఐ విల్ కమ్ టు యువర్ కోర్ట్ టుమారో.
1: ఆ ఆస్థానములకు పగటి వేషగాడు నత్తటి వేషము ధరించి వచ్చాడు.
0: నెక్స్ట్ డే హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్.
1: ఈ డాన్సర్ గా వచ్చేసేసి ఆ యొక్క సభ లోపల చక్కగా నృత్యం చేశాడు.
0: ఇన్ దట్ ఓపెన్ కోర్ట్ హీ వెంట్ ఆన్ డాన్సింగ్ నైస్లీ.
1: ఈ నృత్యం చేసేటప్పటికి అందరూ తన్మయత్తులైపోయారు.
0: ఇన్ దిస్ డాన్స్
1: కొంతమంది ఉన్మత్తులైపోయినారు.
0: దే హావ్ ఫర్గాట్
1: కొంతమంది మత్తులైపోయినారు.
0: ఓ దేర్ ఇన్ టాక్
1: వాళ్ళ రోగాన్ని బట్టి ఉంటుంటారు.
0: That's the kind of disease they mind.
1: ఇప్పుడు కూడా ఈ డాన్సులు చూస్తే వాళ్ళకు ఒక రోగం వచ్చేస్తుంది.
0: ఈవెన్ నౌ వెన్ దే వాచ్ ద డాన్స్ దే ఆర్ సిక్.
1: మంచి విషయాలు వినడానికి ఏమాత్రం కూడా చెవులు అందించరు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు గుడ్ థింగ్స్.
1: తిరిగి మహారాజు చట్టలోపల బంగారు నాణ్యములు కొంచెం తీసుకుని వచ్చాడు.
0: కింగ్ కేమ్ అగైన్ అండ్ బ్రాట్ ద ప్లేట్ విత్ గోల్డ్ కాయిన్స్.
1: నీ యొక్క నృత్యము మా సభనంతా మయమరిపించింది, చాలా గొప్పగా ఆడినావు అని ఆమెను వర్ణించి ఈ బంగారు నాణ్యములు ఆయన అందించాడు.
0: ద కింగ్ ప్రైజ్డ్ ద డాన్సర్. యువర్ డాన్సింగ్ ఇస్ వెరీ మచ్ అట్రాక్టివ్ ఫర్ ఎవరీవన్ ఆఫ్ us.
1: ఈ కొద్దిపాటి నాణ్యములు నాకు అక్కర్లేదు, నాకు ఇంకా అధికంగా కావాలి అని.
0: దెన్ ద డాన్సర్ సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మచ్, ఐ వాంట్ మచ్ మోర్.
1: ఈ మహారాజు చెప్పాడు, నిన్న నాణ్యములు నాకు వద్దన్నావు, ఈనాడు నాకు అధికం కావాలని కోరుతున్నావే, దీనికి కారణం ఏమిటన్నాడు.
0: ద కింగ్ సెడ్ yesterday you didn't want the coins but today you want more, why?
1: రాజా వేషానికి తగినటువంటి ప్రవర్తనే లేకపోతే మన సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్, ఇఫ్ మై బిహేవియర్ ఇస్ నాట్ ఇన్ ట్యూన్ టు ద డ్రెస్ ఐ హావ్ పుట్ ఆన్,
1: సన్యాసి వేషం వేసుకొచ్చాను కాబట్టి అది నాకు అక్కర్లేదు.
0: ఇన్ ది డ్రెస్ ఆఫ్ ఎన్ ఎసిటిక్ ఐ డోంట్ వాంట్.
1: నత్తకి వేషం వేసుకుని వచ్చాను నాకు కావాలి.
0: టుడే ఐ హావ్ పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ ఎ డాన్సర్, ఐ వాంట్ మోర్.
1: కనుక దీనికి సాంప్రదాయాన్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా ఈ సంస్కారం ఎందుకు మనకు?
0: When you have forgotten the tradition, how would you expect
1: మన
0: culture?
1: సాంప్రదాయం ఏమిటంటే వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి.
0: Our true tradition is
1: విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి.
0: The student
1: గృహస్థుల తగినటువంటి ప్రవర్తన ఉండాలి. త్యాగి త్యాగి తగినటువంటి

0: ప్రవర్తన ఉంటుండాలి.
1: Therefore, the student should have the behavior of a student.
0: భక్తుడికి తగిన ప్రవర్తన ఉంటుండాలి.
1: A devotee should have the behavior of a devotee.
0: కనుక భక్తుని అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఉండినప్పుడే తాను భక్తుడు.
1: If he has got that behavior, then only he is a
0: విద్యార్థి. విద్యార్థికి తగినటువంటి వినయ విధేయతలు ఉన్నప్పుడే అతను విద్యార్థి.
1: స్టూడెంట్ షుడ్ హ్యావ్ దట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, దెన్ ఓన్లీ
0: దట్. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దిశకి ఒక్కొక్క విధమైన శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: Therefore, for everything there is a certain capacity.
0: ఈ ఉపనిషత్తులు అన్ని కూడా ఈ స్థానానికి తగినటువంటి విలువను అందిస్తూ వచ్చాయి.
1: Upanishads gave the values based on the position.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కఠినంగా చెప్తున్నాడని మీరు బాధపడకూడదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ స్వామి సెడ్ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్.
0: ఎందుకంటే ఈ మనసులో ముదిరిపోయినటువంటి యొక్క ఈ యొక్క కరుడు కట్టినటువంటి దీనికి కొంతవరకు దానిని ఛేదించాలి.
1: దీస్ ఆర్ ది ఫీలింగ్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే మస్ట్ బి కట్.
0: ఎంతకాలమైనా కూడా తీయని మాటలతోనే మనం పోతుంటే మన యొక్క కరుడు మరింత పెరిగిపోతుంటుంటారు.
1: ఇఫ్ ఆల్ గుడ్ స్వీట్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్ అగైన్ అగైన్, యు విల్ గ్రో మోర్ ఇన్ దట్ ఆస్పెక్ట్.
0: కనుక మనలో ఉండేటువంటి దోషములను మనం దూరం గావించుకుని,
1: we should get away from the defects within us.
0: మనలో ఉన్నటువంటి స్వార్థ సప్రయోజనాన్ని కొంతవరకు నేను తగ్గించుకొని,
1: we have to reduce this selfishness and
0: పరోపకార సంబంధమైనటువంటి వారి కార్యములో ప్రవేశించి,
1: we should take to service.
0: సేవ సేవ సేవ సేవ.
1: We should accept this service.
0: ఈ యొక్క మానవ సేవ చేసినప్పుడే మానవ సేవగా ఉంటుంటారు.
1: సర్వీస్ టు మ్యాన్కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: కనుక సేవలు చేయండి.
1: సో డూ సర్వీస్.
0: సత్యాన్ని వదలకండి.
1: Don't leave truth.
0: ధర్మాన్ని విసర్జించకండి.
1: Never sacrifice dharma.
0: నిత్యానిత్య విషయం పరిశీలన చేసి జ్ఞానాన్ని మీరు పెంచుకోండి.
1: Develop that wisdom after making an inquiry of

وَلِلْمُؤْمِنِينَ